0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఆంగ్ల భాషా రూపం అవతరించగానే స్వమత వేదము సన్నగిల్లి.
1: విత్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, అటాచ్మెంట్ టు వన్స్ ఓన్ కల్చర్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
0: స్వమత భేదంబు సన్నగిల్లగాని సంస్కార భావంబు సురిసిపోయే.
1: డిఫరెన్సెస్ ఆర్ ఆన్ ద రైజ్ అండ్ దేర్ ఇస్ నో రిఫైన్మెంట్ అమంగ్ అస్.
0: సంస్కార భావంబు సన్నగిల్లగాని మానవతా విలువ మెరుగుపోయే.
1: విత్ ది అబ్సెన్స్ ఆఫ్ రిఫైన్మెంట్ అండ్ కల్చర్ ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఫాస్ట్ డిసపియరింగ్.
0: మానవతా విలువ సమసిపోగానే నాగరికత ఎంత మలిచిపోయి.
1: విత్ ది లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ద వెరీ కల్చర్ ఈజ్ లాస్ట్.
0: ఇది పుణ్యభూమి, త్యాగభూమి,
1: ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్,
0: పవిత్ర భూమి,
1: విచ్ ఇస్ హైలీ సెక్రెడ్,
0: పతివ్రత మాతలను జన్మించినటువంటి యొక్క జన్మస్థానం.
1: దిస్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ ఆఫ్ చెస్టిటీ అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్.
0: గత జీవుడగు పతిం బ్రతికించి ఎము గెలిచే సావిత్రి భారత సాధ్విగాదే.
1: ఐ విల్ నాట్ కమ్ అక్రాస్ సావిత్రి ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్ హూ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ ద హర్ డెడ్ హస్బెండ్.
0: ఏ దేశంలో తన పతిని తాను బ్రతికించుకున్నటువంటి ఒక స్త్రీ ఉన్నదేమో యోచించండి.
1: జస్ట్ ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్, ఎనీ నేషన్ వేర్ యూ ఫైండ్ ఎ ఉమెన్ బ్రింగింగ్ బ్యాక్ టు లైఫ్.
0: అటువంటి పతివ్రత మాతలను జన్మించినటువంటి జన్మభూమి.
1: అండ్ దిస్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ సచ్ సీక్రెట్ విమెన్.
0: గత జీవుడు పతిని బ్రతికించి ఎముగెచ్చి సావిత్రి భారత సాధ్విగాదే. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయది కాదే.
1: చంద్రమతి హూ కుడ్ ప్యాసిఫై, హూ కుడ్ ఎక్స్టింగ్విష్ ద హోల్ ఫైర్ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ భారత్.
0: అగ్ని గుండాన ప్రకటించి సీత భారత జాత కాదే.
1: ఈజ్ ఇట్ నాట్ సీత హూ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ దట్ కుడ్ గెట్ ఇన్ టు ద ఫైర్ అండ్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ.
0: క్షణమైన కూడా ఆ రావణుని మొహం చూడలేదు.
1: ఇన్ఫాక్ట్ సీత డిడ్ నాట్ లుక్ అట్ రావణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: కిందికి వచ్చుకున్నటువంటి తల పైకి ఎత్తలేదు.
1: బెంట్ హర్ హెడ్ ఆల్ త్రూ, డిడ్ నాట్ రైజ్ ఇట్ ఎనీ టైం.
0: కురసతీత్వం అగ్నిగుండాన ప్రకటించి సీత భారత ధర దాయిత కాదు.
1: దెర్ఫోర్ ది ఎంటైర్ క్లాన్ ఇస్ గ్లోరిఫైడ్ బికాస్ ఆఫ్ సీత హూ కుడ్ విత్ స్టాండ్
0: కినిసి దుర్మార్గుని కిరాతుని భూతి గాదించి దమయంతి భారత రమణి గాదే.
1: ఐ విల్ నాట్ కమ్ అక్రాస్ ద స్టోరీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ దమయంతి హూ కుడ్ కిల్ ఆల్ దోస్ పీపుల్ హూ వర్ అన్ రైట్వస్ క్రూయల్ అండ్ వికెట్.
0: సత్యసాగర వేష్టి సత్మాతరమున భర్త దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాది పంచభూమి.
1: అండ్ దిస్ భారత్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ సచ్ విమెన్ ఆఫ్ ఎమినెన్స్ ప్రామినెన్స్ ఆఫ్ చెస్టిటీ ఇంటెగ్రిటీ అండ్ క్యారెక్టర్.
0: అన్ని దేశములకు కూడా భారతదేశము ఒక టీచర్ వంటిది.
1: భారత్ ఈజ్ ద టీచర్ ఆఫ్ ఆల్ ది నేషన్స్ ఆఫ్ ద వరల్డ్.
0: మగవారు అట్టి ఉన్నత ప్రభావం కలిగినటువంటి వారు లేకపోయినను స్త్రీల ఎందు భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ ఎందు కూడాను ఆ పతివ్రతామ తల్లిలు సత్యమైనటువంటి భావము నిత్యమైనటువంటి ధర్మము హృదయంలో నిండి ఉండేది.
1: మెన్ may not equal them, but yet there are many women of truth, of righteousness, of sanctity and sacredness.
0: Pati vachinappudigini talupu moralu undini maatadeetunte kaani eduru vachi maatadeetunte vaaru kaadu bharatiyudu.
1: In fact, in Bharat, no woman confronts her husband, no woman opposes her husband.
0: Itti pavitramainatunte bhoomi endu shivudu puttaka inge ekkada puttadu.
1: That is the reason why Lord Shiva has chosen as his birthplace.
0: Kevalamu ratamulu poojalu yagna yagadikatudu saripinanta matramana bhagavantudu pratyaksham kaadu.
1: God would not manifest by mere performing spiritual rites, the sacred rites like vratas, yagnas, yagas.
0: Kani oka hrudaya pavitrata chetane gunamala chetane భగవంతుడు నిర్దేశం కాగలడు.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ రెస్పాన్స్ టు యువర్ వర్చ్యూస్ అండ్ ద ఇన్నర్ ఫీలింగ్ అండ్ సీక్రెట్ సెంటిమెంట్.
0: సృష్టి ఎందున్నటువంటి సమస్త వస్తువులు సమస్త భాగములు కూడా కేవలము ఒక విధమైనటువంటి ఒక సృష్టి లయముల నుండి ఉద్భవించినటువంటివి.
1: ఆల్ దోస్ దట్ యు ఫైండ్ ఇన్ దిస్ ఎంటైర్ క్రియేషన్ పాస్ త్రూ ద 3 స్టేజెస్ ఆఫ్ బర్త్, గ్రోత్ అండ్ డెత్.
0: ఏ పదార్థం చూసినా కూడా భగవంతుని యొక్క ఫలప్రసాదమే.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: ఏ వస్తువు చూసినా కూడా భగవంతుడు ఉన్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ మెటీరియల్.
0: ఈశ్వర సర్వభూతానా.
1: God dwells in all of the beings.
0: Ishavasyam jagat sarvam.
1: The whole entire universe is fully divine.
0: Kanuka ee padartham chusinappudiki adi ishwarathame kaani manaku swaroopam kaadu.
1: Therefore material is not simply a matter but it is essentially divine.
0: Idi vastram antaru.
1: Here we find the cloth.
0: Kadi idi vastram kaadu.
1: But it is not so.
0: Daramlo yokka cherika.
1: It is the combination of threads.
0: Ee daramlo yokka cherika kaadu.
1: Not definitely so.
0: ప్రతి ఒక్క పదార్థమే
1: ఇట్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ కాటన్.
0: ఈ దారం యొక్క నేతికని ఈ యొక్క వస్త్రము.
1: బికాస్ ఆఫ్ ది యాన్ దట్ ఆర్ ఇంటర్వోవెన్ క్లోజ్లీ దట్ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్లాత్ దట్ యు ఫైండ్.
0: కనుకని భగవంతుడి యొక్క సత్యతత్వము కేవలము అనిత్యము అసుకము అశాశ్వతము అని అనుకుంటారు.
1: యు థింక్ దట్ గాడ్ ఇస్ ఎఫీమరల్ టెంపరరీ అండ్ మొమెంటరీ.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: In fact, divine is nectarine, immortal, pure, crystal clear, blemishless.
0: Yavaru tagirathunte vaari peru pettukuntaru kaani bhagavantuniki okka peru okka roopamu aneetundi ledu.
1: Each one of us give the name and the form of our own choice and preference.
0: Sarvatapadipadam.
1: His feet and hands are all over the world.
0: Ekkada chusina kuda nu bhagavantude undedi.
1: It's only God who exists everywhere.
0: నీవు ఈ మానవ శరీరం అనేటువంటి యొక్క రూపాన్ని చూస్తున్నారే కానీ మానవ శరీరం అనేటువంటిది కేవలం నీటి బుడగ వంటిది.
1: యు జస్ట్ సీ ద హ్యూమన్ బాడీ, ఇట్ ఈస్ జస్ట్ ద వాటర్ బబుల్.
0: ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదమే.
1: ద బాడీ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: మైండ్ అనుకుంటే అది కేవలము బండల్ ఆఫ్ థ్రెడ్స్.
1: మైండ్ రిప్రజెంట్స్ ద బండల్ ఆఫ్ థ్రెడ్స్.
0: కనుక ఇట్టి మనసును అట్టి దేహమును మనం నమ్ముకొని జీవించరాదు.
1: వీ కెనాట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ బేసింగ్ ఆన్ ద బాడీ అండ్ ద మైండ్.
0: కనుక భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సర్వమును కూడాను భగవంతుని అర్పితముగా ఉంచుకునే నిమిత్తమై మనం జన్మించాము.
1: వీఆర్ బోర్న్ ఇన్ ఫ్యాక్ట్ టు ఆఫర్ టు గాడ్ ఆల్ దట్ హెస్ గివెన్ టు అస్.
0: అందువలనే కృష్ణుడు కూడాను మమై వాంశం జీవలోకి జీవభూత సనాతన.
1: దట్స్ రీజన్ వై లార్డ్ కృష్ణ డిక్లేర్ దట్ యు ఆర్ ఆల్ ద స్పార్క్స్ of his divinity and that the individual and the cosmic universe are the same.
0: Nayaka reflection, reaction, he sound.
1: And all the creation reflect, represents reaction, reflection and result.
0: Neevu manavudu kaadu.
1: You are not just human.
0: Ee manavuniki pettinatundi peru talidalunu pettinatundi.
1: The name that you have is christened by your parents.
0: Puttinappudu etti peru ledu.
1: At the time of birth you don't have any name.
0: Itti manavatvam divyatvamainatundi kaani apavitramainatundi oka shariram kaadu.
1: Therefore human life is beyond, is not unsick.
0: Itti manavunu kaapade nimittamai daivamu avataristhuntadu.
1: God descends on earth to protect the entire humanity.
0: Ekkada dharmam nasinchunu akkada bhagavantudu buddhavisthuntadu.
1: Where there is decline of dharma righteousness, God incarnate.
0: Ida ida hi dharmasya భవత భారత అభ్యుత్న ధర్మస్యాత్మానం సుధర్మం.
1: లార్డ్ క్లియర్లీ డిక్లేర్డ్ ఎంఫెటికలీ దట్ వెన్ దేర్ ఇస్ డిక్లైన్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ గాడ్ ఇన్కార్నేట్.
0: కనుక అందరినీ సృష్టించడము ధర్మోద్ధారణ నిమిత్తమే.
1: దేర్ఫోర్ ద హోల్ క్రియేషన్ ఈస్ టు ఎమాన్సిపేట్, టు అప్హోల్డ్ ధర్మ రైచస్నెస్.
0: ఈనాడు జగత్తులో ధర్మం నశించి సత్యం పారిపోయి అన్యాయ అక్రమ అనాచారంతో నిండి ఉన్నది.
1: Therefore, we find today the whole world full of falsehood, unrighteousness. There is no justice at all.
0: భగవంతుని యొక్క విశ్వాసము ఒక్కటి మాత్రమే సత్యమైనటువంటిది.
1: In fact, there is only fact of facts, the truth, the faith in God.
0: Truth is God. Love is God. Live in love. ఆ ప్రేమతో మనం జీవించాలి.
1: Therefore we have to live with this love.
0: ఆ ప్రేమనే లేకుండా ప్రాణమే లేదు.
1: In fact there will be no life without love.
0: కనుక ప్రేమ చేతనే మనం భగవంతుని ప్రేమించాలి, భగవంతుని పొందాలి.
1: Therefore you can attain divine God when there's connection love to love and atma.
0: ఈ రుద్రమునందు పండితుడు వారు చెప్పినట్టుగా అనేక నమ్మక చమకాలు చేరటం చేతనే రుద్రములు అయిపోతున్నాయి.
1: As is Pandit declared here that Rudra consists of Namaka and Chamak.
0: Veni Munutam Payu Namakal Charitam Chetani and recommendment of Jivitamadu Manavatani Jivitsunai.
1: Therefore the Namaka and Chamak are in perfect combination. 1135 that would make Sarudra.
0: Itti Mahataraman Pratyaka Sektaru Ikarunchu Chai.
1: This mighty power. What's their origin?
0: Krishna Yajurvedam Nandunna 20 oka namak chamakal teeskoni dinni poorthi ekibhavinchi aikyam chesi tadwara mantramu yerparcharu.
1: Therefore namaka and chamaka is the harmony and the combination of all the verses contained in Krishna Yajurveda.
0: Ee Krishna Yajurvedam lo unnatundi ee deeni endu kuda kalara.
1: Those that are noticed in Krishna Yajurveda are not found anywhere.
0: ఈ వేద శాస్త్ర ఇతిహాస పురాణములైన ఆ వేదం నుంచినే మనము ఆవిర్భవించాలి.
1: In fact, the all of the scriptural texts had their origin out of this Krishna Yajurveda.
0: కానీ ఈనాటి వేదములన్నీను పేదబడిపోయినవి.
1: And the Veda is neglected today.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీన్ని ఉచ్చరించేటువంటి ఒక వ్యక్తులు లేకపోవటమే కారణం.
1: Because there are nobody who would repeat, who would chant.
0: వేదము పేద కాదు.
1: In fact, Veda is not so poor and low.
0: అది రిచి, దానికి మించినటువంటి మరొకటి లేవు.
1: Veda is richest of all, there is nothing beyond.
0: అన్ని కూడా మానవుని యొక్క స్థితిగతులు అన్ని కూడా వేదములు అందే మిటి ఉన్నవి.
1: Man's position and fight and condition are very well contained in Vedic text.
0: ఇటు వేదమును సర్వుడు కూడా ఉచ్చరించవచ్చునని భగవంతుడు అనుగ్రహించాడు.
1: God has gifted Veda such that all can chant repeatedly.
0: దీనికి జాతి మత భేదములు ఏ మాత్రము లేవు.
1: The Veda chanting has no differences like caste, creed and community.
0: Come on, boys.
1: Boys, come on.
0: American. Stay with us.

0: ప్రాకారం.
1: ఈ విధంగా ప్రతి దేశమునందరికీ, ప్రతి జాతికి, ప్రతి మానవులకు తెలిపించాలనేటువంటి ఉద్దేశము స్వామి యొక్క ఉద్దేశము.
2: ఇట్ ఈస్ భగవాన్స్ డెసిషన్ దట్ దేర్ షుడ్ బి వేదా చాంటింగ్ ఇన్ ఎవ్రీ కంట్రీ బై ఎవ్రీబడి బై ఎవ్రీ కాస్ట్ బై ఎవ్రీ కమ్యూనిటీ బై ఎవ్రీ ఇండివిజువల్.
1: ఇది కేవలం ఒక బ్రాహ్మణుకు మాత్రమే కాదు, లేక ఒక ఇండియాకు మాత్రమే కాని కాదు.
2: వేద ఇస్ నాట్ లిమిటెడ్ టు బ్రాహ్మణ్ కమ్యూనిటీ అండ్ టు ఇండియా అలోన్.
1: మొన్నటి దినము పుట్టపర్తి కూడా ఇరాన్ ఇరాక్ వారు కూడా వచ్చారు.
2: ది అదర్ డే హియర్ ఇన్ పుట్టపర్తి దేర్ ఆర్ మెనీ పీపుల్ డివోటెడ్ ఫ్రమ్ ఇరాన్ అండ్ ఇరాక్.
1: ఇప్పుడు ఇరాన్ వారు కూడా ఉన్నారు ఇక్కడ.
2: యూ హ్యావ్ హియర్ ఇరానియన్స్ రైట్ నౌ.
1: మనము ఈ యొక్క వేదాన్ని బోధిస్తున్నాం.
2: దే చాంట్ వేద ఆల్సో.
1: ఈ వేదము సర్వ వేదములను పూర్తి నివారిస్తుంది.
2: అండ్ వేద is the relief and the remedy for all ills of the society.
1: ఇది కేవలం ఒక పుత్రగా మెస్యాగం కోసం కాదు.
2: It's not merely to have the gift of a son meant for progeny alone.
1: ఇది అశ్వమేధయాగం కాదు.
2: It's not the one like అశ్వమేధయాగం.
1: ప్రతి మానవుని యొక్క ఉద్ధారం కోసమని, ప్రతి మానవ కళ్యాణం కోసమని ఆవిర్భవించినటువంటివి.
2: In fact, Veda is meant for the progress, advancement, welfare of every individual.
1: కనుక అందరి కోసం ఇది ఉద్భవించింది.
2: వేద ఇస్ మెంట్ ఫర్ ఎవ్రీవన్.
1: కానీ అదృష్టవంతులైనటువంటి వారు దీన్ని నేర్చుకుని ప్రచారం చేస్తున్నారు.
2: ద ఫార్చునేట్ వన్స్ పిక్ అప్ లెర్న్ పబ్లిసైజ్ టీచ్ అండ్ షేర్.
1: కానీ దురదృష్టవంతులైనటువంటి వారు వేదం తెలిసి కూడాను ఎవరికి బోధించడం లేదు.
2: బట్ అన్ఫార్చునేట్ పీపుల్ దే డోంట్ లెర్న్ ఈవెన్ ఇఫ్ దే లెర్న్ దే డోంట్ టీచ్ అండ్ షేర్.
1: ఇప్పుడు మా యొక్క సంస్థలో ప్రతి పిల్లవాడిని కూడాను మా దగ్గర పంపుతున్నారు.
2: టుడే భగవాన్ ఈజ్ సెండింగ్ ఎవ్రీ స్టూడెంట్ ఫ్రమ్ సత్య సాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎమిసరీస్ అంబాసిడర్స్ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్.
1: మొట్టమొదట సంస్కృతం తెలుసుకోవాలి.
2: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్ దే హావ్ టు స్టడీ సంస్కృత్.
1: ఇప్పుడు మన వినయ్ కుమార్ కర్ణాటక యూత్ లీడర్ గా నియమించాము.
2: వినయ్ కుమార్ ఇస్ అపాయింటెడ్ యాజ్ ద లీడర్ ఆఫ్ కర్ణాటక యూత్ వింగ్.
1: వినయ్ కుమార్ కేవలం కర్ణాటక యూత్ అందరినీ కూడా చేర్చి వారికి అందరికీ ఈ రహస్యాన్ని నిరూపించాలి.
2: ది ఎంటైర్ యూత్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక ఈస్ టు బి మొబిలైజ్ అండ్ హావ్ టు గివెన్ ఎ ఛాన్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్.
1: అదే విధంగానే ఆంధ్ర, కేరళ అన్ని దేశాలు కూడా మేము నియమించాము.
2: సిమిలర్లీ అదర్ స్టేట్స్ ఆల్సో హ్యావ్ బీన్ గివెన్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వేద డివోటీస్ ఫ్రమ్ ఆంధ్ర, కేరళ అండ్ సో ఆన్.
1: భగవతే రుద్రాయ.

0: ఈ విధంగా అన్ని దేశముల వారు కూడాను నేర్చుకుంటున్నారు. ఇప్పుడు యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అన్ని కూడా ఋగ్వేదము చాలా ప్రధానంగా నేర్చుకుంటున్నారు.
1: లైక్ దిస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్ ఆర్ లర్నింగ్ చాంటింగ్ ఆఫ్ వేద అండ్ ఆఫ్ ఆల్ ఋగ్వేద ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక మనము ఈ వేదము యొక్క విషయాన్ని మనం అలక్ష్యం చేయకూడదు.
1: Therefore, we should not neglect Vedic literature.
0: వేదములు ఎంతనో సృష్టి యొక్క రహస్యమంతా ఉంటున్నది.
1: Vedic knowledge contains the mysteries of nature.
0: ఈ నేచర్ యొక్క సర్వ లక్షణములు కూడా అందులో నిరూపిస్తున్నది.
1: In fact, all the aims and objectives have been very well elaborated and explained in Veda.
0: ఒకటి అని కాదు, సర్వం కూడా ఈ వేదములలో ఉన్నవి.
1: Not one or two, the whole thing, totality is present there in Veda.
0: గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమము, నాలుగు ఆశ్రమముల యొక్క సత్యములు కూడాను ఈ వేదములంత నిరూపించింది.
1: All four stages texts, ashramas are very well represented, explained. The state of a celibate, the householder, recluse and renunciant have been explained there clearly.
0: ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు.
1: Now all are understanding the Veda.
0: ఇప్పుడు ఏ గ్రామం పోయినా కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు కూడాను వేదాలు చెప్తున్నారు.
1: You go to any village, women also can chant Veda today.
0: కేవలము దేహంలో మాత్రము వ్యత్యాసం ఉండవచ్చు, కనుక ఈ యొక్క వేదము చాలా గొప్ప విచిత్రమైనటువంటిది, చిత్రమైనటువంటిది.
1: Therefore, Veda is mystical, very special and unique.
0: అతిరుద్ర వేదము చాలా గొప్పది.
1: This Atirudra is highest and greatest.
0: అన్ని రుద్రముల కంటే కూడా చాలా గొప్పది.
1: Atirudra is greatest of all forms.
0: దీంట్లో ఉన్నటువంటివి మరి ఇంక దేంట్లో కూడా లేవు.
1: That what you find in Atirudra is not found anywhere.
0: Rudram laga emti kevalam Ishwarudu yokka peru ani anukuntaru.
1: What is Rudra? You think it is Shiva?
0: Kaadu kaadu.
1: No.
0: Idi kevalamu Rigvedamu, Ajurvedamu, Samavedamu, Atharvavedamu, anni vedamulu yokka oka saarame.
1: This Rudra represents the essence of four Vedas.
0: అంతేకాకుండా ఇందులో నమ్మకము, చమ్మకము రెండింటి యొక్క ఏకత్వమే దీనికి గొప్ప పటుత్వము.
1: ద స్ట్రెంగ్త్ లైస్ ఇన్ ద హార్మనీ అండ్ కాంబినేషన్ ఆఫ్ నమ్మకం అండ్ చమకం.
0: ఈ నమ్మక చమకాలంతా కూడాను నమ్మకము వద్దంటుంది, చమకము కావాలంటుంది.
1: దేర్ఫోర్ ది నమక డినైస్ వైల్ చమక డిజైర్స్.
0: కానీ అన్నింటి అందు కూడా ఉన్నటువంటి సారము ఒకటే, దేనిని వద్దంటుంది? చెడ్డను వద్దంటుంది, మంచిని కావాలంటుంది.
1: What is it that is denied? That which is bad and evil is to be denied. What is to be desired for? That which is great and auspicious.
0: కనుక మనం ఎల్లప్పుడు కూడాను రెండు కూడాను మనం నేర్చుకోవాలి.
1: Therefore, we have to learn both of the aspects.
0: చమకం అంటే కేవలము కోరికలతో నిండినటువంటిది.
1: The chamaka is full of ambitions, desires.
0: నమకము అనేటువంటిది అన్నింటిని విరక్తి చేసేటువంటిది.
1: నమక డినైస్, హీ డజంట్ వాంట్ ఎనీథింగ్.
0: దీంతో ఎవరు సన్యాసి, ఎవరు సన్యాసి కాదు అని విచారం చేస్తే,
1: ఇఫ్ యు ఎంక్వైర్ హూ ఇస్ రినన్షియంట్ హూ ఇస్ నాట్,
0: కామినీ శక్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు కేవలము ఒక సన్యాసి కాదు.
1: ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ మెటీరియల్ పవర్ ఈస్ నాట్ ఎ రినన్షియంట్.
0: కానీ కామినీ శక్తి ఫలమును దూరం చేసేటువంటి వాడే నిజమైనటువంటి యొక్క త్యాగం.
1: Therefore, the true sacrifice in denying the materialism, the materialistic aspect.
0: ఇల్లు, వాకిలి, భూమిని, ధనమును అన్నింటినీ త్యాగం చేస్తే అది త్యాగం అని అనుకుంటున్నారు, అది త్యాగమే కాదు, అది సులభంగా చేయొచ్చు.
1: You think sacrifice meant giving up your family, running away from responsibility, is quite easy to do it.
0: కాదు.
1: No.
0: కామిని ఫలములను విసర్జించాలి.
1: In fact, one has to give up this desire, the materialistic attitude.
0: Result of result.
1: The result of desires has got to be sacrificed.
0: అది నిజమైనటువంటి యొక్క త్యాగము.
1: The true tyaga, sacrifice, lies in sacrificing the fruits of your work.
0: Your desires.
1: Fruits of your desires.
0: కనుక మనం నేర్చుకోవాల్సినటువంటిది ముఖ్యంగా దీనికోసం మనం పుట్టాము.
1: Why are we born?
0: తిని తిరిగి సంచరించేటువంటి సుఖాన్ని అనుభవించేటువంటి అందుకోసమే కాదు.
1: We are not born simply to eat, to sleep and to move about.
0: కాదు కాదు.
1: No.
0: మన తోటి మానవులకు సహాయం చేసే నిమిత్తము.
1: We are born to help the neighborhood, the community.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఎవరిని బాధించకూడదు.
1: Don't hurt anybody.
0: ఎట్టి కఠినమైన వాక్కులు కూడా చెప్పకూడదు.
1: Never use harsh words.
0: ఎవరిని కూడా మనము దూషించకూడదు.
1: We should not accuse anybody.
0: దూషించటమే మహాపాపము.
1: To criticize anyone is the worst of the sins.
0: ఎట్టి ద్వేషుడైనా కూడా అతన్ని దూషించకూడదు.
1: You may find an enemy, but you should not criticize or attack.
0: కనుక ఇలాంటి మంచి గుణములు మనలో దాగి ఉన్నవి.
1: All these virtues are hidden, latent within us.
0: పైన దేహం మాత్రము పాంచభౌతికమైన దేహము.
1: The one that is apparent is just the body of senses.
0: ఈ సెన్సెస్ అంతా కూడా డిజైర్స్ తో కూడినటువంటివి.
1: The senses are full of desires.
0: కానీ మనకు తెలియకుండా లోపల దాగినటువంటి కొన్ని ఉన్నాయి.
1: But unknowingly, that which is innate, immanent within us, there is another.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa.
1: Those which are hidden, latent within you, are those principles like truth, righteousness, sacrifice, peace and love.
0: Ivi manu lopala nunchi teppinchukovali.
1: We have to see that they manifest in the outer world.
0: Deenine educate annaru.
1: The manifestation of the inner values, treasures, is educare.
0: ఈనాటి పుస్తకాలు చదివేటువంటి లోపల ఇదంతా ఎడ్యుకేషన్.
1: All that you read, acquire out of the books is education.
0: ఈ ఎడ్యుకేషన్ కాదు మనం నేర్చుకోవాల్సింది.
1: It's not the education that is to be bothered.
0: ఎవరో రాసినటువంటి విషయాలని మనం చదువుకొని దాన్ని నేర్చుకోవటం అది కేవలం ఎడ్యుకేషన్.
1: Education comprises in learning from the books which are written by authors.
0: ఎవరు చెప్పకుండా తనలో నుండి తాను ఉద్భవించి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించేటువంటిది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ వాంట్స్ యూ టు బ్రింగ్ అవుట్ దట్ వాట్ ఈస్ లేటెంట్ విత్ ఇన్ యూ వితౌట్ బీయింగ్ టాట్ ఎక్స్టర్నలీ.
0: ఆ ఎడ్యుకేషన్ అది భగవంతుని యొక్క ప్రసాదం.
1: దేర్ఫోర్ ఎడ్యుకేర్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: అది భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే లభ్యమవుతుంది గాని లేకుండా అది లభ్యం కాదు.
1: యూ కెన్ రిక్వైర్ దిస్ ఎడ్యుకేర్ బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అలోన్.
0: మనం నిరంతరం కూడాను సర్వదా సర్వకార్యేషు సర్వత్రా చింతనం.
1: We should think of God everywhere, every time, any moment.
0: అది నిజమైనటువంటి యొక్క భక్తి.
1: That is true devotion.
0: మనం భగవంతుని ఈశ్వర అన్న విష్ణువు అన్న ఏ పేరు పెట్టినా పేరు అనేకములు కాని వ్యక్తిత్వం ఒకటే.
1: You may pray to any God in any name, but God is one.
0: శృంగారములు వేరు బంగారం ఒకటే.
1: Jewels are many, but gold is one.
0: పశుల వన్యలు వేరు పాలు ఒకటే.
1: Cows are of different colors are many, but the milk is one.
0: కనుకనే అటనే భగవంతుడు ఒక్కడే.
1: Likewise, God is one.
0: అల్లాను యేసును రామాను కృష్ణాను ఏ పేరైనా పెట్టు భగవంతుడు ఒక్కడే.
1: You may give any name, you may pray to God of any name of your choice. Allah, Yesu, Rama, Krishna, whatever name you like.
0: ఇది అంతా కూడాను దైవం యొక్క పేర్లే.
1: These are all the names of one God.
0: కనుక ఏకం సత్వి ప్రభావ. It's
1: only one God and we pray to him in different names.
0: కనుక ఇలాంటి దీంట్లో మనం భేదం పెట్టుకోకుండా భగవంతుని యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఓపెన్ హార్ట్ కావాలి.
1: Therefore we need to have this open heart to understand the oneness and the unity of divinity.
0: నీకు ఏ పేరు ఇష్టమో అది నువ్వు తలుచుకో తప్పలేదు.
1: There is nothing wrong in praying to God of your choice.
0: కాని గాడ్ అందరం ఒకటే గాని ఒక గాడిని దూషించటము మరొక గాడిని పూజించటము ఇది చాలా తప్పు.
1: It's a big mistake if you criticize the God of another form, of another taste and temperament.
0: ఈశ్వర అంటే ఇష్టపడకుండా పోవటం.
1: Some people do not relish the name of Shiva.
0: Some people నారాయణ అంటే ఇష్టపడటం.
1: Likewise, some people do not accept the name of Vishnu.
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: ఈశ్వరుడు నారాయణుడు ఇద్దరూ చేరి ఒకటే.
1: In fact, ఈశ్వర and నారాయణ are one and the same.
0: కానీ ఒకే దైవత్వాన్ని మనం అనేక పేర్లతో పూజిస్తున్నాం.
1: He's only one and we worship him in many forms.
0: ఆ విధంగా పూజించినటువంటి వారికి తప్పక మానసిక శాంతి కలుగుతుంది.
1: Those people that understand this principle of oneness and unity, will have the peace.
0: ఒకదాన్ని ద్వేషించి మరొక దాన్ని ప్రేమించటం డబ్బుల ఇది కేవలం మన అభిష్టం నెరవేరదు.
1: If you have got attachment to one and a kind of hatred to another, it amounts to a kind of absence of peace within.
0: ఇది మానవులకు మంచిది కాదు.
1: It's not good for mankind.
0: ఇది కేవలం యూత్కే మాత్రమే కాదు.
1: This is not for youth alone.
0: అందరూ కూడా దీన్ని అనుసరించవలసింది.
1: Bhagavan's message is meant for everybody.
0: దైవత్వం అనేటువంటిది ఈనాడు లోకాన్ని రక్షిస్తుండాలి.
1: It's only divine God protects the entire universe.
0: లోకాన్ని శిక్షిస్తుండది బాంబ్స్ అనుకుంటున్నారు.
1: And you think that world is punished by bombs?
0: కాదు కాదు కాదు.
1: No.
0: బాంబు ఒకటే ఒకటి.
1: After all, bomb is only one bomb after all.
0: అదే దైవ నామం.
1: If you have got attachment to one and a kind of hatred to another, it amounts to a kind of absence of peace within.
0: ఇది మానవులకు మంచిది కాదు.
1: It's not good for

0: ఒక్కటే ఒకటి. అది దైవనామము.
1: God's name is more powerful than atom bomb.
0: చెడ్డను సృష్టిస్తుంది, మంచిని పోషిస్తుంది.
1: And in fact it annihilates that which is bad and upholds that which is noble.
0: కనుక దైవత్వాన్ని మనం పూజిస్తుంటే సర్వము లోకరక్షణ జరుగుతుంది.
1: Therefore when you worship God, the whole world will be protected.
0: లోక కళ్యాణం కోసమని మేము చేస్తున్నాము.
1: And this yajna is for the welfare of humanity.
0: ఈ యొక్క మంత్రం లోపల చాలా ప్రధానమైనటువంటి యొక్క అంశం ఉంటున్నది.
1: దీస్ మంత్రాస్ రిప్రజెంట్ ఇట్స్ వన్ మెయిన్ ప్రిన్సిపల్.
0: అతిరుద్ర యజ్ఞముగా మంచి పవిత్రమైనటువంటి యొక్క దీన్ని పోషించి దుష్టమైనటువంటి వాటిని శిక్షించి పవిత్రం గావిస్తుంది లోక కళ్యాణం.
1: దేర్ ఫోర్ దిస్ అతిరుద్ర మహాయజ్ఞ విల్ సర్టన్లీ సస్టైన్ విల్ అఫోర్డ్ ఆల్ దట్ ఇస్ రైచువస్ ఆల్ దట్ ఇస్ గ్రేట్ అండ్ నోబుల్ will punish, will remove, will dispel all that is wicked.
0: Evvaraina cheyavachunu,
1: anybody can perform this.
0: Kani ee naadu,
1: but today
0: mana Vinay Kumar dintu evvarini cherchukoledu.
1: But Vinay Kumar did not entertain anybody else.
0: Edanante biyam isthamu, leka padartham isthamu, leka palumulu isthamu, leka kuragayalu isthamu ante evvaru vaddu.
1: There are many people who want to associate. They are ready to give. They are ready to offer the rice and other materials.
0: ఈ యజ్ఞం అనగా చాలా కోటతో చేరినటువంటిది.
1: And this is highly expensive.
0: అలాంటి దాన్ని ఎవరిది పుచ్చుకోకుండా తాను ఒకడే ఒకడు తానే ఏకాంతంగా కూర్చొని తానే స్వయంగా తిరుగుతూ అన్ని సేకరించాడు.
1: వినయ్ కుమార్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. దిస్ ఇస్ ఆల్ డిజైన్డ్ బై హిమ్ అలోన్.
0: కనుక అలాంటి సేవా లీడర్స్ ప్రతి స్టేట్ లో కూడాను తయారు కావాలి.
1: ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ లీడర్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ది టైప్ ఆఫ్ వినయ్ కుమార్.
0: కనుక వినయ్ కుమార్ చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వినయ్ కుమార్ ఈస్ హెల్పింగ్ ఎ లాట్.
0: నేను ఎంతో నేర్చుకున్నాను.
1: భగవాన్ ప్రైజ్డ్ వినయ్ కుమార్.
0: ఎవరేమి ఇచ్చినా కూడాను వద్దు వద్దు వద్దు.
1: Don't accept anything from anybody.
0: నాకు సాయి ఉన్నాడు.
1: There are people that would help.
0: సాయే నా సహాయము, సాయే నా సహాయము.
1: సాయి భగవాన్ ఈ సాయము, ద డివైన్ హెల్ప్ బై యువర్ సాయి.
0: అతనికి వివాహమై 10 సంవత్సరాలు అయిపోయింది.
1: He was married 10 years ago.
0: కానీ భార్య భర్తలు ఇద్దరు కూడాను ఇదే మార్గంలోనే ఉన్నారు.
1: Both husband and wife are highly spiritual and religious.
0: ఏ ఒక్కదింటూ అమ్మా ఇప్పుడేమైనా యజ్ఞం చేస్తున్నాము, కుమారుడు కావాలనా అంటే మాకొద్దు స్వామి.
1: స్వామి సెడ్ యు ఆర్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ, డు యు వాంట్ ఎ సన్? దే సెడ్ నో స్వామి.
0: మాకేం కావాలి?
1: దెన్ వాట్ యు వాంట్?
0: మీరే కావాలి
1: స్వామి. వి వాంట్ యు, ద ఫాదర్ సెడ్.
0: ఈ విధంగా పలికేటువంటి పలుకులు ఏ దంపతులు ఎందుకు కూడాను నేను వినలేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ రెస్పాన్స్ స్వామి హాస్ నాట్ గాట్ ఫ్రమ్ ఎనీ కపుల్.
0: అటువంటి దీంతో చాలా ప్రేమతో చాలా హృదయంతో మంచి కార్యాలు చేస్తున్నాడు.
1: వినయ్ కుమార్ ఇస్ డూయింగ్ సో మెనీ థింగ్స్, అండర్టేకింగ్ సో మెనీ టాస్క్ అవుట్ ఆఫ్ లవ్, హోల్ హార్టెడ్.
0: వారి తండ్రి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
1: హిస్ ఫాదర్ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
0: అతను ఈ యొక్క లక్ష్మీనారాయణ చేరినటువంటి వాడు.
1: హి వాజ్ ది కొలీగ్ ఆఫ్ శ్రీ లక్ష్మీనారాయణ.
0: వారిద్దరు కూడా చేరి కూడి పనిచేసినటువంటి వారు.
1: దే వర్ కొలీగ్స్ అండ్ వర్క్ ఫర్ లాంగ్ టైమ్.
0: ఇప్పుడు కూడాను ఆ యొక్క లక్ష్మీనారాయణతోనే మన వినయ్ కూడా చేరి ఉన్నాడు.
1: And now Lakshminarayana and Vinay Kumar are working together towards this yajna.
0: Vinay Kumar oka tata madri chusukuntunnadu.
1: And Vinay Kumar is treating Lakshminarayana as his own.
0: Kalu ilanti vyaktulu, ilanti yuthulu jagatulo jagatvyapti kavali.
1: Bhagavan wants such leaders, such youngsters, such youth in this whole world.
0: Ee leaders manchiga undinappude daniki players anta manchiga untaru.
1: When the leaders are perfect, the whole world would progress.
0: ఈనాడు లీడర్స్ సరిలేకపోవటం చేతనే ప్రపంచం అంతా ఈగిదిగితే పడుతుండాలి.
1: Because of the poor leadership, this is the plight of the present day world.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba on the 9th of August 2006. During the Atirudra Mahayagnam at Prashanti Nilayam.

0: చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు దివ్యాత్మస్వరూపులైన అధ్యాపకులారా, ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, చాలా విచిత్రమైన చిత్తరువు భగవంతుడు రచించిన ఈ ప్రపంచము.
1: టీచర్స్ ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ ఆత్మ అండ్ స్టూడెంట్స్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ లవ్. ది ఎంటైర్ క్రియేషన్ of the Lord is rather wonderful and delightful.
0: దీనిని చూచి ఆశ్చర్య ఆనందములతో అనుభవించవలసినదే కాని విజ్ఞాన దృష్టితో విమర్శించుట కాని విశదీకరింపచుట కాని వీలు కాదు.
1: One can only look at it with a sense of awe and enjoy. Such creation cannot be the subject matter of a critical analysis and analytical understanding.
0: దేహములేని చిత్రకారుడు.
1: In the body there is the divine creator and painter.
0: రంగులులేని కుంచె.
1: The brush does not have the colors.
0: రంగులు లేని కుంచెం.
1: The brush doesn't have the colors or paints.
0: ఆధారము లేని గోడపైన అతి చిత్రంగా చిత్రించినటువంటి యొక్క బొమ్మనే ఈ జగత్తు.
1: This world is a series of pictures painted and written on a wall which does not have any basis.
0: ఈ చిత్రమును చూచుకొనది మాయామయంగా ఉంటుంది.
1: When one takes a look at it, one is surprised.
0: అగమ్య గోచరంగా ఉంటుంది.
1: It is beyond comprehension.
0: ఉన్నదానిని లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా నిరూపిస్తుంది.
1: It goes to prove things which do not exist as existing and things which exist as not existing.
0: ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించుటకు వీలు కానిది ఈ జగత్.
1: The world is such that it is difficult to determine what is truth and what is untruth.
0: సత్యమని కొందరు, అసత్యమని మరికొందరు, సదసత్తులతో కూడినటువంటి యొక్క మిథ్యమని ఇంకా కొందరు దీనిని తర్క వితర్కములతో విమర్శించుతూ వచ్చారు.
1: Some people claim and declare this as truth, some people declare this as untruth, some people declare this as a mixture of truth and untruth, and thus people go on describing according to their own lives.
0: ఈ తర్కాలకు తార్కాణాలకు స్వస్తి చెప్పి మూలాధారమైన ప్రతి ఒక్క తత్వాన్ని గుర్తించడమే సరి అయినటువంటి విద్య.
1: But the correct type of education is that it puts aside all this kind of argumentation and goes to the very core of it, finds out the reality and enjoys it.
0: ప్రపంచమంతయు నేననేటువంటి తలంపు పైననే ఆధారపడి ఉంటున్నది.
1: The entire world is based up and exists upon the concept of I.
0: ఈ నేను అనేటువంటి తత్వము మనస్సునందు ఉండినంత వరకు ఈ ప్రపంచము మనకు గోచరిస్తుంది.
1: So long as this particular principle of I is existing in a human being, he recognizes the world outside.
0: ప్రపంచము ఉండినంత వరకును దుఃఖమును దూరము చేయుటకు వీలు కాదు.
1: So long as the concept of the world and the experience of the world exists, he cannot free himself from sorrows and misery.
0: నిద్రయందు నేను అను తలంపు లేదు.
1: డ్యూరింగ్ డీప్ స్లీప్ యూ డు నాట్ హ్యావ్ ద ఫీలింగ్ అండ్ ద థాట్ ఆఫ్ ఐ ఆర్ మైన్.
0: ఎప్పుడు నేను అనే తలంపు లేదో అప్పుడు ప్రపంచం కూడాను మనకు గోచరించదు.
1: వన్స్ ది థాట్ ఆఫ్ ఐ డిసపియర్స్ ఫ్రమ్ అవర్ థింకింగ్ ప్రాసెస్ యూ డు నాట్ హ్యావ్ ద వరల్డ్ ఫర్.
0: ప్రపంచము లేని స్థితిలో దుఃఖం అనేటువంటిది అదృశ్యము.
1: ఇఫ్ దెర్ ఇస్ నో వరల్డ్ దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సారో.
0: కనుక ఈ దుఃఖము యొక్క నివృత్తి నిమిత్తమై మానవుడు ఆనందమును కోరుచున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు ఎరాడికేట్ దిస్ కైండ్ ఆఫ్ సారో ది మ్యాన్ ట్రైస్ టు అక్వైర్ ఆనంద ఆర్ బ్లిస్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డస్ ఆనంద ఆర్ బ్లిస్ స్టాండ్ ఫార్?
0: ఐశ్వర్యము, అధికారము, ఆరోగ్యము, ఇవేనా మన యొక్క ఆనందం యొక్క చిహ్నం?
1: వెల్త్, పవర్ అండ్ హెల్త్ ఆర్ దీస్ ద ఇండిసీస్ ఆఫ్ వన్స్ జాయ్ అండ్ డిలైట్?
0: ఈ జగత్తులో ఐశ్వర్యవంతులు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఆర్ రిచ్?
0: వీరందరూ ఆనందమును అనుభవించుచున్నారా?
1: హ్యావ్ దే బీన్ ఎంజాయింగ్ ద డిలైట్ అండ్ ద జాయ్ హ్యాపీనెస్?
0: అధికార ఆరోగ్యములతో కూడినటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ పీపుల్ దేర్ ఆర్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ గాట్ ద పవర్ అండ్ ద హెల్త్?
0: వీరందరూ ఆనందమును అనుభవించుచున్నారా?
1: హ్యావ్ దే బీన్ ఎంజాయింగ్ జాయ్ అండ్ హ్యాపీనెస్?
0: లేదు. కారణం?
1: నో. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: నేను అనే తలంపు మానవుని యందు ఉండినంత వరకు ఆనందం మనకు అతి దూరము.
1: ద రీజన్ ఈజ్ సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ దిస్ థాట్ ఆఫ్ ఐ హీ వుడ్ బి డిస్టెంట్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ జాయ్.
0: ఎండమావులను చూచి మృగములు దాహము నిమిత్తమై వాటి వెంట పరుగులెత్తి కడకు అది నీరు కాక దాహము తీరక నిలువున నిరాశతో కూలిపోవచ్చున్నవి.
1: ద యానిమల్స్ గెటింగ్ ఎ విజన్ ఆర్ ఎ సైట్ ఆఫ్ మిరేజ్ దే టు క్వెంచ్ దేర్ థర్స్ట్ రన్ ఆఫ్టర్ ద మిరేజ్ డు నాట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ ద వాటర్ అండ్ దస్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్.
0: అదే విధముగానే మానవుడు విషయములయందు వస్తువులయందు ఆనందము అనుభవింతురని ఆశించి కడకు అది నిత్యానందము కాక నిరాశతో కర్తవ్యాన్ని గుర్తించక కాయాన్ని వదులుతున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే మ్యాన్ రన్స్ ఆఫ్టర్ సీకింగ్ హ్యాపీనెస్ ఇన్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్స్ డజంట్ ఫైండ్ దెమ్ అండ్ దస్ హీ గెట్స్ ఎగ్జాస్టెడ్ లీవ్స్ హిస్ బాడీ డైస్ ఇన్ ఎన్ అన్సక్సెస్ఫుల్ ఏ ఫ్యూటైల్ వే.
0: నేను అనే తలంపు ఏనాడు మానవుని నుండి వీడిపోవునో ఆనాడే తాను బ్రహ్మస్వరూపు కాగలడు.
1: దట్ మూమెంట్ వెన్ మ్యాన్ ఫ్రీస్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ అండ్ ద థాట్ ఆఫ్ ఐ హీ బికమ్స్ బ్రహ్మన్ హిమ్సెల్ఫ్.
0: వేదాంతము బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని బోధించినది.
1: వేదాంత హెస్ బీన్ ఎక్స్పౌండింగ్ ది ఫ్యాక్ట్ దాట్ బ్రహ్మన్ ఈజ్ ట్రూత్ అండ్ ది వరల్డ్ ఈజ్ అన్ట్రూత్.
0: ప్రపంచము సత్యము అసత్యము.
1: వరల్డ్ ఈజ్ బోత్ ట్రూత్ అండ్ స్టిల్ ఏ స్టేట్ ఆఫ్ అన్ట్రూత్.
0: అది మాయను లేక మిథ్యము.
1: ఇట్ ఈజ్ ఎన్ ఇల్యూషన్.
0: ఈ ప్రపంచము యొక్క విషయము ప్రపంచమును వదిలిపెట్టు.
1: యు లీవ్ ది ఎంటైర్ థింగ్ అబౌట్ ద వరల్డ్ టు వరల్డ్ ఇట్ సెల్ఫ్. డోంట్ బాదర్.
0: దీని యొక్క నిత్య అనిత్యములు ప్రపంచమే నిరూపించగలదు.
1: ది ట్రూత్ అండ్ ది అన్ట్రూత్ బిహైండ్ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రూవ్డ్ బై ది వరల్డ్ ఇట్ సెల్ఫ్ బై ది ఈవెంట్
0: దెమ్సెల్ఫ్. నీవు సత్యమో అసత్యమో గుర్తించడానికి ప్రయత్నించు.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ యు ఆర్ ట్రూత్ ఆర్ నాట్.
0: నీవు నీ సత్యాన్ని గుర్తించినప్పుడే జగత్తు మిథ్యమని నీవు సత్యమని నిర్ణయం చేసుకోగలవు.
1: ద మొమెంట్ యు ఫైండ్ అవుట్ యువర్ ఓన్ రియల్ ట్రూత్ యూ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది వరల్డ్ వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ అన్ ట్రూ.
0: నేను బ్రహ్మ అనేటువంటి పదం కలదు.
1: దెర్ ఇస్ ఏ పర్టికులర్ స్టేట్మెంట్ విచ్ సేస్ ఐఎమ్ బ్రహ్మన్.
0: అయితే ఈ పదమునకు ముందు నేను అనే పదం ఉంటుండాలి.
1: బిఫోర్ ది వర్డ్ బ్రహ్మన్ దెర్ ఇస్ ది వర్డ్ ఐ.
0: ఈ నేను అనేటువంటి పదము ఎక్కడిది?
1: ఫ్రమ్ వేర్ డస్ దిస్ వర్డ్ ఐ కమ్?
0: ఈ నేను అనేటువంటి పదమునకు అర్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ?
0: నేను అనటము కేవలము ఇది ఒక భావము కాక సహజమైపోతుంది.
1: దిస్ వర్డ్ ఐ షుడ్ నాట్ బి ఎ మియర్ ఫీలింగ్, ఇట్ మస్ట్ బికమ్ ఎ నేచురల్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: ఈ యొక్క సహజానికి ప్రక్కన కేవలము భావము అనేటువంటి మనిషి ఏర్పడుతుంది.
1: బిహైండ్ దిస్ నేచురల్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఐ దెర్ ఈస్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఐ విచ్ స్టాండ్స్ బిసైడ్స్ ఇట్.
0: అనగా నేను మనిషిని అనేటువంటి పదము.
1: ఇన్ దిస్ సెంటెన్స్ ఐ ఆమ్ ఎ మ్యాన్.
0: నేను సహజము, మనిషిని భావం.
1: ఐ ఈజ్ ఎ నేచురల్ స్టేట్, ఇట్ ఇస్ ట్రూత్. అండ్ మ్యాన్ దిస్ ఈజ్ ఎ ఫీలింగ్.
0: నేను పరిపూర్ణత్వము.
1: ది వర్డ్ ఐ ఈజ్ ఫుల్ ఇన్ ఇట్ సెల్ఫ్, కంప్లీట్.
0: మనిషి అనేటువంటిది అపరిపూర్ణము.
1: ది వర్డ్ మ్యాన్ ఈజ్ అన్హోల్సమ్, ఇన్కంప్లీట్.
0: మనిషి అనేటువంటిది ఒక హద్దుతో కూడినటువంటిది.
1: ది వర్డ్ మ్యాన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్, బౌండరీస్.
0: నేను అనేటువంటిది ఇది అనంతమైనటువంటిది.
1: ది వర్డ్ ఐ ఈజ్ అన్లిమిటెడ్, లిమిట్లెస్.
0: కనుక ఈ హద్దుతో కూడినటువంటి మనిషి పరిపూర్ణమైనటువంటి నేనుతో కూడినప్పుడు నేనే అవుతుంది, కాని తిరిగి మనిషి అనేటువంటి పదం ఉండదు.
1: వెన్ ది వర్డ్ మ్యాన్ విత్ ది లిమిటేషన్స్ అండ్ బౌండరీస్ జాయిన్స్ ది వర్డ్ ఐ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్ అండ్ అన్లిమిటెడ్ దెన్ ఇట్ మర్జెస్ ఇన్ టు ఇట్ అండ్ ఇట్ బికమ్స్ ఐ.
0: నది ఒక రూపనామముతో ప్రవహిస్తుంది.
1: రివర్ ఫ్లోస్ విత్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
0: ఇది సముద్రముతో లీనము కాక పూర్వము ఇది ఒక హద్దుతో ఉంటుంటది.
1: బిఫోర్ ఇట్ మర్జెస్ ఇన్ టు ద ఓషన్ ఇట్ హెస్ గాట్ ఎ నేమ్, ఎ ఫామ్ అండ్ లిమిటేషన్.
0: దీనికి ఒక పరిమితి ఉంటున్నది.
1: దెర్ ఈస్ ఎ బౌండరీ లిమిట్ ఫర్ దాట్.
0: కాని అనంతమైన సముద్రంతో కలిసినప్పుడు దీని యొక్క పరిమితి, దీని యొక్క రూపము, దీని యొక్క నామము, దీని యొక్క రుచి కోల్పోతుంది.
1: వన్స్ దిస్ రివర్ మర్జెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది లిమిట్లెస్ ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ ఫామ్, ఇట్స్ నేమ్, ఇట్స్ టేస్ట్ అండ్ ఇట్స్ లిమిట్స్.
0: కనుక నది సముద్రముతో చేరినప్పుడు సముద్రమే అవుతుంది, కాని నది అనేటువంటిది మరొకటి ఉండదు.
1: దేర్ ఫోర్ వన్స్ ది రివర్ మర్జెస్ ఇన్ టు ఓషన్ ఇట్ బికమ్స్ ఓషన్. దెర్ విల్ నాట్ బి ఎ సెపరేట్ ఐడెంటిటీ ఆఫ్ ద రివర్.
0: అదే విధంగానే పరిమితంతో కూడినటువంటి మానవుడు, మానవత్వము, అపరిమితమైనటువంటి నేను అనేటువంటి తత్వంతో కూడినప్పుడు నేనే నిలిచిపోతుంది, కాని ఈ మనిషి అనేటువంటి పరిమిత తత్వము ఉండదు.
1: ఇన్ ది సేమ్ వే వెన్ ది లిమిటెడ్ మ్యాన్ మర్జెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ది అన్లిమిటెడ్ ఓషన్ ఆఫ్ ద డివినిటీ హీ బికమ్స్ వన్ విత్ ఇట్ దెర్ వుడ్ నాట్ బి దాట్ సెపరేట్ ఎంటిటీ ఆఫ్ హ్యుమానిటీ అండ్ మ్యాన్.
0: నేను అనేటువంటి పదము దీనికి పుట్టుకు స్థానం ఎక్కడ?
1: వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ?
0: దీనిని సంస్కృతం నందు అహం అన్నారు.
1: ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్ ఇట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అహం.
0: అహం అనేటువంటి పదము ఆత్మ నుండి పుట్టినటువంటిది.
1: ది వర్డ్ అహం హ్యాస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ఆత్మన్.
0: ఈ నేను అనేటువంటి సంకల్పమే ఈ యొక్క అహము.
1: ది ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ ది థాట్ ఆఫ్ ఐ ఇట్ హస్ టేకన్ ది ఫార్మ్.
0: ఈ నేను అనే సంకల్పం నుండియే మనస్సు అనేటువంటిది ఒక రూపము చెంది ఉన్నది.
1: ఫ్రమ్ ది థాట్ ఆఫ్ ఐ ది మైండ్ హ్యాస్ టేకన్ ఏ పర్టికులర్ ఫార్మ్.
0: ఏ తర్వాత ఈ మనస్సు, ఈ నేను అనే అహము ఆత్మ యొక్క వంశమే, ఆత్మ యొక్క అంశమే.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద మైండ్ అండ్ ఐ దే బిలాంగ్ టు ఆత్మ. దే ఆర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ తాతయ్యనియు, అహం పుత్రుడనియు, ఈ మనస్సు అనేటువంటిది మనుమడనియు. దీని యొక్క సంబంధం.
1: ద రిలేషన్షిప్ కుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వే. ఆత్మన్ కుడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఐ కుడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఫాదర్ అండ్ మైండ్ కుడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ద గ్రాండ్ సన్.
0: ఇది ఒక వస్త్రం.
1: హియర్ ఈస్ ఏ క్లోత్ హ్యాండ్కర్చీఫ్.
0: ఈ వస్త్రమునకు దారములు ఆధారము.
1: ఫర్ దిస్ ద బేసిస్ ఈజ్ థ్రెడ్స్.
0: ఈ దారములకు ప్రత్తి ఆధారము.
1: ఫర్ దిస్ ది బేసిస్ ఈజ్ కాటన్.
0: ప్రత్తికి ఏ రూపము లేదు, నిర్మలత్వము పవిత్రం మాత్రమే ఉంటుంది.
1: కాటన్ డజంట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్, ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్ అండ్ ఇట్ ఈస్.
0: కనుక ఈ ప్రత్తి నుండియే ఈ దారము ఉద్భవించింది.
1: ఫ్రమ్ కాటన్ ది థ్రెడ్ హ్యాస్ కమ్.
0: ఈ దారము యొక్క చేరిక చేతనే వస్త్రం ఏర్పడింది.
1: బై కాంగ్లోమరేషన్ ఆఫ్ దిస్ థ్రెడ్స్ ఏ క్లోత్ హ్యాస్ ఎమర్జ్డ్.
0: అదే విధముగానే నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ఆత్మతత్వం నుండి అహం అనేటువంటి యొక్క నేను అనేటువంటి తత్వం ఆవిర్భవించింది.
1: ఇన్ ద సేమ్ వే ఫ్రమ్ ది అన్లిమిటెడ్ అండ్ ప్యూర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ది వర్డ్ ఐ హ్యాస్ ఎమర్జ్డ్.
0: ఈ అహం అనేటువంటి సంకల్పం నుండి మనస్సు అనేటువంటిది ఏర్పడింది.
1: ఫ్రమ్ దిస్ థాట్ ఆఫ్ ఐ హ్యాస్ కమ్ దిస్ మైండ్.
0: కనుక మన మనస్సు, మన యొక్క నేననేటువంటి యొక్క అహం తత్వము కేవలము ఆత్మభావములతోనే, ఆత్మగుణములతోనే కూడి ఉంటుండాలి, చేరి ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ వన్ కెన్ ఈజీలీ సీ దాట్ మైండ్ అండ్ ఐ హ్యావ్ ది సేమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆత్మన్ యాజ్ దే ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఆత్మన్.
0: అహమునకును ఆత్మకు ఉండేటువంటి భేదాన్ని మనం గుర్తించాలి.
1: లెట్ అస్ రికగ్నైజ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ ఐ అండ్ ఆత్మన్.
0: అహం పుట్టేది, పెరిగేది, వచ్చేది, పోయేది.
1: అహం హ్యాస్ ఎ బర్త్ అండ్ గ్రోత్. అహం కమ్స్ అండ్ ఆల్సో డిసపియర్స్.
0: కానీ ఆత్మ, దీనికి పుట్టుక, పెరుగుట, నశించుట, వచ్చుట, పోవుట అనేటువంటి ఏమాత్రము పరిణామములు ఉండవు.
1: బట్ ఫర్ ఆత్మన్ దెర్ ఇస్ నో బర్త్ గ్రోత్ డెత్ ఆర్ కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్.
0: కనుకనే అపరిమితమైనటువంటి యొక్క ఆత్మతత్వం నుండి పరిమితమైనటువంటి యొక్క నేను అనేటువంటి అహం తత్వము, తద్వారా ఈ యొక్క మనస్సు అనేటువంటి యొక్క స్వరూపము సంకల్పముల యొక్క ఏకత్వము ఏర్పడుతూ వచ్చింది.
1: ఫ్రమ్ ది అన్లిమిటెడ్ ఆత్మన్ హ్యాస్ ఎమర్జ్డ్ లిమిటెడ్ ఐ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐ. ఫ్రమ్ దాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్.
0: కనుకనే అన్నింటికీ మూలాధారమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించినప్పుడే సమస్తాన్ని మనం గుర్తించిన వారమవుతాం.
1: దేర్ఫోర్ వన్స్ వి రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్ అండ్ ద బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ వి వుడ్ హావ్ రికగ్నైజ్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను నేను అనేటువంటి తత్వాన్ని ప్రత్యక్షంలో గుర్తించడం అత్యవసరము.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ దిస్ వర్డ్ ఐ స్టాండ్ ఫార్ అండ్ హూ హీఈస్.
0: కానీ అట్టి ఆధారమైనటువంటి దానిని మనం విసర్జించి ఆధేయమైనటువంటి ప్రకృతిని మాత్రమే మనం ఆవరించి ఆశ్రయించి తద్వారా మనము నిరాశకు గురి అవుతున్నాము.
1: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వీఆర్ గివింగ్ అప్ ది బేసిస్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది క్రియేషన్. వీఆర్ డైవర్టింగ్ అవర్ అటెన్షన్ ఓన్లీ టు ది మేనిఫెస్టెడ్ వరల్డ్ అండ్ జస్ట్ కమింగ్ టు డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్పెయిర్.
0: చైతన్యం సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది.
1: Consciousness and energy is all pervasive.
0: కాని మనసునందు కూడాను ఈ యొక్క చైతన్యం ఉన్నది.
1: This chaitanya consciousness has its own place even in mind.
0: కాని మనసు యొక్క చైతన్యం పరిమితితో కూడి ఉంటుంది.
1: But the consciousness associated with mind is not pure, it is impure.
0: కనుక ఈ యొక్క మనసు యొక్క తత్వము ఒక్క మానవుని యందు మాత్రమే వికసించి ప్రకటించి ప్రభవిస్తూ ఉంటుండాలి.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్ టేక్స్ ఇట్స్ బర్త్ గెట్స్ ఇట్ సెల్ఫ్ బ్లాజమ్డ్ అండ్ షైన్స్ ఓన్లీ ఇన్ మ్యాన్.
0: ఈ మనస్సు యొక్క పరిభావం చేతను, పరిణామం చేతను, ప్రభావం చేతను భౌతికమైనటువంటి యొక్క జగత్తును విచారించటము, పరిశీలించటము, పరిశోధించటము జరుగుతూ ఉంటుండాలి ఈనాటి విద్య యందు.
1: ఇన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే on account of the influence, impact and the effectiveness and the manifestation of mind, we make efforts to analyze అండర్స్టాండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: ఈ యొక్క ప్రకృతి యొక్క చైతన్యము కాని, ప్రకృతి యొక్క పరిణామం కాని అంతర్భావముల యొక్క ప్రతిబింబమే.
1: వాట్ ఎవర్ యు సీ ఇన్ ది వరల్డ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్ థాట్స్.
0: ఇదంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క కళా చిత్రమే.
1: దిస్ ఎంటైర్ థింగ్ కుడ్ బి కంపేర్డ్ టు ఎన్ ఆర్ట్.
0: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్ అండ్ హార్ట్ ఇన్ సైడ్.
0: ఆర్ట్ షుడ్ కమ్ ఫ్రమ్ ది హార్ట్. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆర్ట్ కమ్స్ అండ్ ఎమర్జెస్ ఫ్రమ్ హార్ట్.
0: మనం ఈనాడు చూచేటువంటి ప్రతి ప్రతిబింబములు కూడాను మన చేతిలోని పిట్టను వదలి పొదలోని పిట్ట కోసమే ప్రాపులు ఆడినట్టుగా ఉంటుండాలి.
1: ఆల్ ది థాట్స్ దట్ వీ ఇండల్జ్ ఇన్ ఆర్ సంథింగ్ లైక్ మిస్సింగ్ బర్డ్ విచ్ ఈస్ ఇన్ ద హ్యాండ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ టూ ఇన్ ద బుష్.
0: ఈనాటి మన పరిశోధనలు అన్నీ కూడాను కేవలము అంతర్భావం యొక్క ప్రతిబింబములు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ మస్ట్ రికగ్నైజ్ క్లియర్లీ దట్ ఆల్ ది రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్ దట్ హవ్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే ఆర్ మియర్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ థాట్స్ విత్ ఇన్ అస్.
0: మనము చక్కగా మనసు పైన ఈ కాన్సన్ట్రేషన్ చేస్తూ పోతే ఈ దివ్యమైనటువంటి యొక్క మూలాధారం మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ కాన్సన్ట్రేట్ కేర్ఫుల్లీ ఆన్ ద మైండ్ అండ్ గో టు ద వెరీ రూట్ we'll be able to understand the basic truth and the root cause of everything.
0: Kanukane, the essence of education is concentration of mind, not collection of facts.
1: The essence of education therefore is concentration on the mind and not collection of facts.
0: Not the collection of facts.
1: And not at all the collection of facts.
0: Kanuka ee naadu manamu collection lopalle mana yokka jeevitam anta kudanu కనెక్షన్ అయి ఉంటుండాలి.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఓన్లీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ వేస్ట్ఫుల్ కలెక్షన్.
0: కానీ మన కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కనుమరుగైపోయి ఉంటుండాలి.
1: బట్ వీఆర్ మిస్సింగ్ కాన్సన్ట్రేషన్.
0: దీనిని మనము ప్రప్రథమంలో మనం గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ టు టేక్ నోట్ ఆఫ్ దిస్.
0: జగత్తంతయుడును మనకు అనేక విధములైనటువంటి యొక్క ప్రబోధలు మనకు సలుపుతూ వస్తుండాలి సహజంగా.
1: వరల్డ్ ఈజ్ టీచింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఎవరికి వారే తన జీవితం యొక్క రహస్యాన్ని చైతన్యాన్ని గుర్తించటకు ప్రయత్నించాలి.
1: ఈచ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ వాట్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఈజ్ and he has to make an effort to recognize and understand this.
0: Mana nijastharupanni manam vismarinchi mana pratibimbanni manam anusarinchi ajnanam cheta manamu marinta andhakaramlone manamu prayanam salputunnamu.
1: We are giving up the truth, the basis. We are making efforts to chase after the shadow and thus indulging in ignorant thoughts and activities.
0: Motta modata నీకు నీవు గురువు కావాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ యూ షుడ్ బికమ్ యువర్ ఓన్ టీచర్ అండ్ గురు.
0: జగత్తును నీవు ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రతిబింబంగా నీవు అనుసరించాలి.
1: యూ హ్యావ్ టు టేక్ ది వరల్డ్ మోర్ యాజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ది థాట్స్ దట్ గో ఇన్ యూ.
0: కనుకనే నేచర్ ఈజ్ ఎ టీచర్, లైఫ్ ఈజ్ ఎ టీచర్ అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ నేచర్ ఈజ్ ఎ ప్రీచర్ అండ్ లైఫ్ ఈజ్ ఎ టీచర్.
0: మనము ఈ విధమైనటువంటి ఒక సత్యాన్ని మనము గుర్తించినప్పుడే మన జీవితము సక్రమమైన మార్గములో సరి అయిన కాలములో మనము గమ్యాన్ని చేరుకోగలము.
1: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ వుడ్ బి ఏబుల్ టు ప్రోగ్రెస్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ రీచ్ ది గోల్.
0: ప్రతి వ్యక్తి కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను అభివృద్ధి గావించుకున్నటకు వెలిగించుకున్నటకు పూనుకోవాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈచ్ ఇండివిజువల్ టు డెవలప్ డివినిటీ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ టు ఇల్యూమినేట్ ది డివైన్ ఫ్లేమ్ ఇన్ హిమ్.
0: ఇదో మనం కొన్ని గ్రంథములను మాత్రమే ఆశ్రయించి
1: ఇఫ్ వి టేక్ షెల్టర్ అండ్ అప్రోచ్ ఓన్లీ ఎ ఫ్యూ బుక్స్
0: కష్టపడి కంఠస్థము చేసి
1: విత్ ఆల్ ఎఫర్ట్స్ వి మే మెమరైజ్ దెమ్
0: ఉత్తమ స్థాయి లోపల ఉత్తీర్ణుడు కావచ్చును.
1: వి మే గెట్ గుడ్ డివిజన్ గుడ్ క్లాస్ అండ్ పాస్ ది ఎగ్జామినేషన్.
0: ఇంత మాత్రం చూస్తేనే మన యొక్క చదువు పూర్తి అయినదని మనం భావించరాదు.
1: వి షుడ్ నెవర్ ఫీల్ దట్ అవర్ ఎడ్యుకేషన్ హ్యాస్ కమ్ టు కల్మినేషన్.
0: గ్రంథ పరిచయం చేతను కంఠస్థము చేతను ఏర్పడినటువంటి విద్యలు కానేరవు.
1: ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ అండ్ మెమరైజింగ్ కెనాట్ బి కాల్డ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: కనుకనే మనము నేచర్ ఈజ్ ఎ ప్రీచర్. ఈ విధంగా అది నేచర్ మనకు ప్రీచర్ గా ఉంటుండాలి. అదే మనకు ప్రీస్ట్.
1: వీ హ్యావ్ టు జస్ట్ మేక్ ఎ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వై అండ్ ఇన్ వాట్ వే కెన్ నేచర్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రీచర్.
0: సహనముతో,
1: విత్ పేషెన్స్,
0: సత్యముతో,
1: విత్ ట్రూత్,
0: ఆవేదన రహితముతో,
1: వితౌట్ ఎనీ టైప్ ఆఫ్
0: స్వార్థ రహితమైనటువంటి యొక్క భావముతో,
1: వితౌట్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫిష్నెస్,
0: తాను అన్నింటినీ సహించి భరించి,
1: కీపింగ్ ఆర్ బేరింగ్ విత్ సెన్స్ ఆఫ్ పేషెన్స్ ఆల్ ద థింగ్స్,
0: లోకానికి తన యొక్క శాంత స్వభావాన్ని, సహజ స్వరూపాన్ని, సత్యభావాన్ని ప్రకటిస్తూ ఉండాలి.
1: వన్ హ్యాస్ టు అలౌ ద బేసిక్ ట్రూత్ ఇన్ హిమ్ టు మేనిఫెస్ట్ షైన్ అండ్ రేడియేట్ ఫ్రమ్ విత్ ఇన్ హిమ్.
0: ఒక వృక్షం ఉంది అనుకోండి.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, దర్ ఇస్ ఎ ట్రీ.
0: ఈ వృక్షము ఎండకు వానకు భరించి సహిస్తుంది.
1: ఎ ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ బేర్స్ పేషెంట్లీ ది సన్షైన్ అండ్ రెయిన్.
0: ఎవరైనా దానిని బాధించినా హింసించినా కూడాను తాను సహిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ ఎనీ పర్సన్ వర్ టు హర్ట్ ఇట్, హార్మ్ ఇట్, ఇట్ బేర్స్.
0: తిరిగి తనను హింస గావించినటువంటి వ్యక్తులే తన ఆశ్రయాన్ని కోరినప్పుడు, తన ఛాయను ఆశించినప్పుడు వారికి చల్లదనాన్ని అందిస్తుంది.
1: దోస్ వెరీ పీపుల్ హూ హ్యావ్ హర్ట్ ఇట్, హార్మ్డ్ ఇట్, వెన్ దే టేక్ ట్రై టు టేక్ షెల్టర్ అండర్ ఇట్,
0: వారిని ద్వేషించదు.
1: ఇట్ డజంట్ హేట్ దెమ్.
0: ప్రతిఫలమును వారికి అందించదు.
1: ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: సహనము చేత తీయని ఫలములు కూడాను వారికి అందిస్తుంది.
1: విత్ పేషెన్స్ ఇట్ ఆల్సో ఆఫర్స్ స్వీట్ ఫ్రూట్స్ టు సచ్ పీపుల్.
0: ఈ యొక్క వృక్షము యొక్క సహజ యొక్క శాంత స్వభావాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించి తాను కూడాను దాని ద్వారా కొన్ని యొక్క లక్షణములను గుర్తించుకొని వర్తించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ సెన్స్ ఆఫ్ పీస్ విచ్ ది ట్రీ ఎగ్జిబిట్స్ బై ప్రాక్టీసింగ్ అండ్ లెర్న్ ఎ ఫ్యూ లెసన్స్ ఫ్రమ్ ది ట్రీ.
0: పక్షులు చూడండి.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్.
0: ఈ పక్షులు నిరంతరము కూడాను ఆనంద ఆహ్లాదముతో తన యొక్క ఆటలను ఆడుకుంటుంటాయి.
1: Birds always in a delightful mood and in a happy mood.
0: ఏదో ఏనాడో రాబోయేటువంటి ఒక జీవిత నిమిత్తమై తాను ఏ విధమైనటువంటి ధనమును ఆర్జించి కూడబెట్టుకున్నట లేదు.
1: It doesn't care to bother itself about the future and earn money and save.
0: జీవితము క్షణభంగురం అనేటువంటి ఒక సత్యమును పక్షులు కూడాను గుర్తిస్తాయి.
1: The birds recognize the fact that life is ephemeral.
0: కనుక ఎప్పటి జీవితాన్ని, ఎప్పటి ఆకలిని అప్పటికి తాము మాత్రం అనుభవించి మున్ముందు ఏమి గతి అనేటువంటి ఒక విచారణ ఏమాత్రము చేయవు.
1: దే డోంట్ బాదర్ దెమ్సెల్స్ అబౌట్ ది ఫ్యూచర్. దే ఎంజాయ్ ది ప్రజెంట్ అండ్ లివ్ ఇన్ ది ప్రజెంట్.
0: వరే, నా బిడ్డలు ముందుకు ఏ విధంగా అభివృద్ధి కావాలి అని బ్యాంక్ బ్యాలెన్స్ కోసమో, ఇంకే విధమైనటువంటి యొక్క అభివృద్ధి కోసమనో ఏ ఇండ్లు మేడలో కట్టి వాటి ఆధార నిమిత్తమై అవి ఏమాత్రము ప్రాకులాడవు.
1: దే డు నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్ in order to give some kind of protection in future for their children by developing a bank balance or constructing houses.
0: అది తమ ఆత్మవిశ్వాసం పైన తాము ఆధారపడి ఉంటున్నాయి.
1: They entirely depend upon ఆత్మవిశ్వాస, self confidence.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక లేత కొమ్మ పైన చిన్న పక్షి వాలుతుంది.
1: A small bird perches on a small tender branch.
0: కానీ అది కూర్చున్న తక్షణమే కొమ్మ ఊగుతుంది.
1: యాజ్ సూన్ యాజ్ ఇట్ ల్యాండ్స్ అండ్ సిట్స్ ఆన్ దట్ పర్టికులర్ బ్రాంచ్, ద బ్రాంచ్
0: కొమ్మ ఊగినదే అనేటువంటి యొక్క భయము ఆ పక్షికి ఏమాత్రము లేదు.
1: ఇట్ గివ్స్ వే అండ్ ఇట్ బ్రేక్స్, బట్ ది బర్డ్ ఈస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ దట్ అట్ ఆల్.
0: కారణం,
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఆ కొమ్మను తాను ఆశ్రయించలేదు.
1: ఇట్ హాస్ నెవర్ టేకన్ షెల్టర్ ఆన్
0: దట్ రెక్కలను తాను ఆశ్రయించింది.
1: ఇట్స్ బేసిక్ కాన్ఫిడెన్స్ ఈస్ ఇన్ ఇట్స్ వింగ్స్.
0: కనుకనే కొమ్మ ఊగని రాలని కూలని దానికి ఏమాత్రము భయం ఉండదు.
1: ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్ వాట్ హ్యాపన్స్ టు ద బ్రాంచ్ ఆన్ విచ్ ఇట్ సిట్స్.
0: తన ఆత్మవిశ్వాసం, ఇట్ స్వశక్తి పైన తాను ఆధారపడటం.
1: ఇట్స్ ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇట్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ ఓన్ కెపాసిటీ.
0: కానీ ఈనాటి మానవుడు సంసారం అనేటువంటి చిన్న వృక్షం పైన కూర్చున్నప్పటికీ అది అటు ఇటు ఏ కించిత్ అశాంతి సంభవించినప్పటికీ వీడు కుంగి కూలి కృశించిపోతున్నాడు.
1: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హూ సిట్స్ ఆన్ ద ట్రీ ఆఫ్ సంసార, ఎనీ స్మాల్ చేంజ్, స్మాల్ డిఫికల్టీ, స్మాల్ అన్సర్టనిటీ causes a lot of anxiety in him and he suffers extreme agony, uncertainty.
0: పట్టుకున్నటువంటి ఆత్మవిశ్వాసం కూడా ఈనాడు మానవునికి లేకపోతుండాలి.
1: మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఈవెన్ ఎ స్మాల్ బర్డ్ హ్యాస్.
0: కనుకని ఈ యొక్క పక్షి యొక్క ఆదర్శాన్ని, పక్షి యొక్క అనుభూతిని మానవుడు చక్కగా గుర్తించి తాను కూడా ఆ విధమైనటువంటి యొక్క తెలివితేటను కలిగి ఉంటుండాలి.
1: మ్యాన్ హ్యాస్ టు టేక్ the example and the experience of a bird and benefit from that.
0: ఇది విధముగానే ప్రతి పదార్థం యొక్క విచారణ కూడాను మనము చక్కగా విచారించినప్పుడు ఇందులో ఉండేటువంటి అంతరార్థము అనుభూతితో అందించేటువంటిది. కనుకనే నేచర్ ఈజ్ ఏ ప్రీచర్ అన్నారు.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ గో ఆన్ అబ్జర్వింగ్ ఎంటిటీ ఆఫ్టర్ ఎంటిటీ ఇన్ నేచర్, ఈచ్ ఎంటిటీ హ్యాస్ ఎ పర్టికులర్ లెసన్ టు టీచ్. ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెడ్ నేచర్ ఈజ్ ప్రీచర్.
0: మానవుని యందు ఈ ప్రాకృత సంబంధమైనటువంటి భావములు అనేక విధములుగా చేరిపోవటం చేతని తరతరముల నుండి కూడాను వాని మనస్సులో కరుడు కట్టుకుని పోయినటువంటి అజ్ఞానమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది పెట్రిఫైడ్ ఇగ్నోరెన్స్ ఇన్ హిస్ హార్ట్ ది మ్యాన్ గోస్ ఆన్ థింకింగ్ అండ్ వరియింగ్ అబౌట్ ది వర్ల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ వర్ల్డ్లీ సిచ్యుయేషన్.
0: ఈ మానసిక సంకల్పంలో ఉండేటువంటి యొక్క అజ్ఞానము తొలగవరనన్నా మంత్రాలతో, తంత్రాలతో, యజ్ఞాలతో, యాగాలతో, జప ధ్యాన భజనలతో ఏమాత్రం కూడా ఇవి తొలగిపోవు.
1: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ మైండ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ థాట్స్ బై ఎయిదర్ మంత్రాస్ ఆర్ బై యజ్ఞ అండ్ బై ఎనీ అదర్ టైప్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్, యుడ్ నాట్ బి ఏబుల్ టు ఫ్రీ యువర్ మైండ్.
0: నిజముగా అంతరాత్మ యొక్క తత్వము, నేను అనేటువంటి యొక్క తలంపు యొక్క తత్వాన్ని ఏనాడు మానవుడు గుర్తించునో ఆనాడు ఇవి ఏమాత్రం కూడా మనిషిని బాధించవు, బోధించవు.
1: ది మోమెంట్ మ్యాన్ రికగ్నైజెస్ హిజ్ రియల్ నేచర్ అండ్ హిజ్ ఐ ప్రిన్సిపల్ విచ్ హీ కాన్స్టిట్యూట్స్, నన్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ రియలీ బాదర్ హిమ్ ఆర్ కాజ్ హిమ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ మిస్రీ.
0: ఒక పాత్రలో ఉండినటువంటి తైలము లోపల చంద్ర ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది.
1: ఇన్ ది ఆయిల్ ఇన్ ఎ వెసల్ యు గెట్ ది ఇమేజ్ ఆఫ్ ఎ మూన్.
0: ఈ చంద్ర ప్రతిబింబాన్ని ఈ తైలం నుండి తొలగించవలనని ఈ పాత్రను కొండబోయి ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టి చక్కగా కాల్చినప్పటికీ ఆ ప్రతిబింబం తొలగదు.
1: ఇఫ్ యూ వాంట్ టు టేక్ అవే ద రిఫ్లెక్షన్ ఇన్ ది ఆయిల్ ఇన్ ఎ వెసల్, ఇఫ్ యూ టేక్ దిస్ వెసల్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఫైర్ యూ కాంట్.
0: ఈ ప్రతిబింబమునకు ఆధారం ఏమిటి? తైలము.
1: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ దిస్ రిఫ్లెక్షన్?
0: తైలము తొలగినప్పుడే ప్రతిబింబం కూడా తొలగుతుంది.
1: It is the oil which is giving room for the reflection of the moon.
0: And the moment paatranu kaalchinanta maatramana pratibimbam dooram kaaneru.
1: If you want to get rid of the reflection of the moon, only thing is you have to remove the oil, then automatically
0: mana dehame oka paatra,
1: our body may be compared to a vessel.
0: Indulo undinatundi vishaya vasanalu moham aneetundi indulo aneetundi tailamu maha jiddu.
1: The attachments for various objects and things and persons, this may be compared to oil in us.
0: Indulone manasu yokka pratibimbamu prakantito kanipistundali.
1: This oil reflects your mind.
0: Dinine chandrama manaso jata anaga chandrudu yokka pratibimbam manasu, manasu yokka pratibimbam chandrudu.
1: It is in this context it is said that there is a close link and relationship between the moon
0: ఈ మనస్సంకల్పం అనేటువంటి దానిని దూరం చేయవన్నన్నా కేవలము ఒక దేహాన్ని శ్రమించి దీనితో జపధ్యాన యోగాదులంతా చేసి ఎన్ని విధములైనటువంటి పరిశ్రమ జరిపినప్పటికీ ఇందులో ఉండినటువంటి మనస్సు యొక్క మాలిన్యము తొలగదు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద థాట్స్ ఇన్ ద మైండ్ అండ్ ఆల్సో ప్యూరిఫై ది మైండ్ బై పనిషింగ్ యువర్ బాడీ, యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ దాట్.
0: పుట్టపైన మర్దించిన పాము మరణముందున
1: ఇఫ్ యూ గో ఆన్ బీటింగ్ ఆన్ ద యాంట్ మౌన్ ఆర్ యూ గోయింగ్ టు కిల్ ది స్నేక్ ఇన్ సైడ్.
0: తనువును తా దండించిన విషయభోగములు అణుగునా.
1: ఇఫ్ యూ గో ఆన్ పనిషింగ్ యువర్ ఓన్ బాడీ, వుడ్ యూ బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ అటాచ్మెంట్?
0: ఆకలి దప్పులు మానేనంత ఆత్మజ్ఞాని తానగునా.
1: బై మియర్లీ ఫాస్టింగ్ అండ్ గివింగ్ అప్ ఫుడ్ అండ్ వాటర్ ఆర్ యూ గోయింగ్ టు బికమ్ ఎన్ ఆత్మజ్ఞాని?
0: తానెవరో తెలియకున్నా ఈ తత్వజ్ఞానం ఎటు కుదురును?
1: ఇఫ్ వన్ డజంట్ నో వన్ హూ రియలీ ఈజ్, హౌ ఈజ్ హీ గోయింగ్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మన్?
0: కనుక మొట్టమొదట నేనెవరు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ హూ యు ఆర్.
0: దానిని గుర్తించినటువంటి వ్యక్తి జగత్తునంతా కూడా సులభంగా గుర్తించగలడు.
1: ద వన్ హూ రికగ్నైజెస్ హూ రియలీ ఈజ్ హీ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది వరల్డ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
0: భగవంతునకు ప్రకృతి ఒక భిన్నంగా ఉన్నదని భావించేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ ప్రకృతి మిథ్యం.
1: ది వరల్డ్ బికమ్స్ ఎన్ ఇల్యూజన్ ఫర్ ఎ పర్సన్.
0: ఈ తత్వజ్ఞానం ఎటు కుదురును?
1: ఇఫ్ వన్ డజంట్ నో వన్ హూ రియలీ ఈజ్, హౌ ఈజ్ హీ గోయింగ్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మన్?
0: కనుక మొట్టమొదట నేనెవరు నేనెవరు అనేటువంటి సత్యాన్ని

0: నిత్యము.
1: ది వరల్డ్ బికమ్స్ ఎన్ ఇల్యూజన్ ఫర్ ఎ పర్సన్ హూ థింక్స్ దట్ గాడ్ ఈస్ డిఫరెంట్ అండ్ వరల్డ్ ఈస్ డిఫరెంట్.
0: భగవంతుడే ప్రకృతి అని సత్యాన్ని గుర్తించినటువంటి వానికి ప్రకృతి కూడాను సత్యమే.
1: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ ద వరల్డ్ యాజ్ గాడ్ ఇట్సెల్ఫ్, వరల్డ్ ఇట్సెల్ఫ్ బికమ్స్ గాడ్.
0: కనుక మనకు దృష్టి లోపాన్ని మనం పోగొట్టుకోవాలి.
1: వీ హావ్ టు ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిఫెక్ట్స్ ఇన్ అవర్ విజన్.
0: సృష్టిలో దోషాన్ని మనం వెతకరాదు.
1: వీ షుడ్ నాట్ ట్రై టు ఫైండ్ ఫాల్ట్స్ ఇన్ ద క్రియేషన్.
0: ఎంత ఇకుడును భగవత్మయమే.
1: ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ సాచురేటెడ్ విత్ డివినిటీ అండ్ గాడ్.
0: ఇట్టి సత్యాన్ని ఈనాడు మన విద్య ద్వారా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: త్రూ ఎడ్యుకేషన్ వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ ట్రూత్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: నిజముగా విద్య విద్య అంటే ఆత్మ విద్యయే నిజమైన విద్య.
1: ట్రూలీ స్పీకింగ్ ఓన్లీ ఆత్మ విద్య ఆర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆత్మన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ భౌతిక విద్యలు కూడా ఈ యొక్క ప్రాకృతమైన జీవితానికి అవసరమే.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ ది వరల్డ్లీ టైప్ also is essential for carrying on the worldly life.
0: Aithe ivi nityamainatuntivi aparipurnamainatuntivi,
1: but these are all not going to be permanent. These are all changing entities.
0: Ee aparipurnamainatunti yokka vidya dwara paripurnamainatunti vidya swaroopini manam gurtinchadaniki prayatninchali.
1: We have to make an effort to understand the complete and the true education through this incomplete and imperfect and worldly education.
0: ఈనాటి మానవుని యొక్క దృష్టి అంతయకుడను కేవలం బాహ్య జగత్తుపైననే ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: టుడే మ్యాన్ యూజెస్ ఆల్ హిస్ కెపాసిటీస్ పవర్స్ ఆఫ్ విజన్ అండ్ సీయింగ్ ది వరల్డ్ ఇట్సెల్ఫ్ అండ్ నాట్ ఇంటర్నల్.
0: ప్రకృతిని పరిశీలించేటువంటి శక్తి సామర్థ్యములు విద్య ఎందు ఉన్నవి కాని పరమాత్ముని పరిశీలించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు విద్యలో ఏమాత్రం కూడాను లేవు.
1: ఇన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే we don't have the capacity and the power and the wisdom to find out the God, but only the
0: entha kalamainappatikini ee prakrutini manam parishodistu parishodistu parishodistu poyinappatikini manaku teliyatvanti panchabhutamuli.
1: However long you go on experimenting to find out what the truth is about the world, the ultimate truth about the world is it consists of five elements.
0: ఈ పంచభూతములను మనం ప్రధానంగా ప్రమాణంగా ఆధారంగా తీసుకుని మనం ఈ ప్రకృతిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ టేకింగ్ దెమ్ యాజ్ ది సపోర్ట్ వీఆర్ ట్రైంగ్ టు ఎంజాయ్ ది వరల్డ్.
0: అయితే ఈ ప్రకృతి యొక్క తత్వమును మనం ఎంతవరకు అనుభవించడానికి వీలవుతుంది? ఇది కూడా ఒక పరిమితంతో కూడినటువంటిది.
1: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ వీ గో ఆన్ ఎంజాయింగ్ ది వరల్డ్? దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ అవర్ ఎంజాయ్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్.
0: ఏనాటికైనా కూడాను ఇవన్నీ కూడాను ఒక అపరిమితంతో కూడినటువంటిది కావు, పరిమితంతో ఉండినటువంటిది.
1: వన్ డే ఆర్ ది అదర్ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్, దేర్ ఓన్ బౌండరీస్ సెట్.
0: కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి, బ్రహ్మతత్వాన్ని గుర్తించినటువంటి వాడే బ్రహ్మ కాగలడు అని వేదాంతము.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హ్యాస్ డిక్లర్డ్ దట్ ద వన్ హూ రికగ్నైజెస్ అండ్ నోస్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
0: చరిత్రను చదివేటువంటి వాడు కేవలం చరిత్రను మాత్రమే గుర్తించడం కాదు, వాడు చారిత్రకుడు కావాలి.
1: ద పర్సన్ హూ స్టడీస్ హిస్టరీ షుడ్ నాట్ మెయిన్లీ అండర్స్టాండ్ హిస్టరీ, హీ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్.
0: రామాయణమును శ్రవణము చేసి విని ఇతరులకు వినిపించినంత మాత్రం చాలదు, తాను రాముడుగా మారిపోవాలి.
1: ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ వన్ మియర్లీ హియర్స్ ఆర్ లిజన్స్ రామాయణ ఎక్స్పోండింగ్ ఆఫ్ రామాయణ అండ్ హింసెల్ఫ్ ఎక్స్పోండ్స్.
0: ఇప్పటి మూలాధారమైనటువంటి సూత్రాన్ని మనం గుర్తించినప్పుడే మన యొక్క చదువు కూడా సార్థకం కాగలదు.
1: బట్ యూ షుడ్ రియలీ బికమ్ రామా హింసెల్ఫ్. ఓన్లీ వెన్ ఎ పర్సన్ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ దేర్ ఈస్ సాటిస్ఫాక్షన్.
0: విద్యయందు వినయంబు వినయమును కలుగు పాత్రత అని దీని యొక్క అంతరార్థము.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ఎడ్యుకేషన్ గివ్స్ హ్యూమిలిటీ అండ్ హ్యూమిలిటీ గివ్స్ డిజర్వ్డ్నెస్.
0: పూర్వమంతై కూడాను ఒకరికొకరు మిత్రులు కలుసుకున్నప్పుడు వారు ఎంతో ఆప్యాయంగా కూడాను వారిని ఒకరికొకరు ప్రశ్నించుకునేటువంటి వారు.
1: ఇన్ ది డేస్ గాన్ బై ఇన్ ది ఓల్డెన్ డేస్ వెన్ ఎనీ పర్సన్ మీట్స్ హిజ్ ఫ్రెండ్ దేర్ యూస్ టు బి ఎవరీ కార్డియల్ వే ఆఫ్.
0: ప్రాచీనపు యొక్క సాంప్రదాయం అనుసరించి ఆధునిక ఆంగ్ల భాష లోపల కూడాను ఒకరికొకరు కలుసుకున్నప్పుడు గాడ్ బాయ్ అని వారిని ఒకరికొకరు విచ్చరించుకునేటువంటి వారు.
1: ఇన్ ట్యూన్ విత్ ది ట్రెడిషన్స్ ఆఫ్ ద లోర్ ఈవెన్ నౌ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెన్ వన్ పర్సన్ మీట్స్ అనదర్ పర్సన్ హి సేస్.

0: గాడ్ బాయ్,
1: గాడ్ బాయ్. ఇది ఆనాటి ప్రాచీన సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఆధారం.
0: ది బేసిక్ రియాలిటీ ఆఫ్ ది ఓల్డెన్ కల్చర్ వాజ్ దిస్.
1: క్రమక్రమేణా ఈ ఆధునిక విద్యలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయి గాడ్ బాయ్ పోయింది, గుడ్ బాయ్ పోని కొంతవరకు మంచిగానే అయింది, గుడ్ బాయ్ అన్నారు.
0: విత్ ది గ్రోత్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ దిస్ వర్డ్ గాడ్ బాయ్ బికేమ్ గుడ్ బాయ్ ఇన్ ఎ వే ఇట్ ఈస్ ఆల్ రైట్.
1: క్రమక్రమేణా ఈ ఆధునిక విద్య మరింత పెరిగిపోవటం చేతనే గుడ్ బై అన్నారు.
0: అండ్ విత్ ఫర్దర్ ప్రోగ్రెస్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ దిస్ గుడ్ బాయ్ బికేమ్ గుడ్ బాయ్.
1: ఇంకా పెరుగుతూ పెరిగిపోయేటప్పటికి గుడ్ పోయింది, బై బై అన్నారు.
0: ఫర్దర్ ప్రోగ్రెస్ హ్యాస్ లెడ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ ఈవెన్ గుడ్ బాయ్, బై బై.
1: ఈ విద్య యొక్క తేలిక, ఈ విద్య యొక్క అసహ్యము ఎంతవరకు దిగజారిందో మీరే యోచన చేసుకోండి.
0: You can only imagine to what levels, what depths there is a deterioration in the standards of education.
1: Hari Om, Lek Om, Lek Sai Ram, edo okaru varito Bhagavati yokka vakyam cheta vaarandaru namaskarinchatamu prachina samskaram.
0: The old tradition is whenever a person meets another person with remembrance of God, he would say either Hari Om, Om or Sai Ram.
1: Lek Namaste, Lek Namaskaram అని చెప్పేటువంటి వారు.
0: అదర్వైజ్ దే వుడ్ సే నమస్తే అండ్ నమస్కార్.
1: ఈనాడు ఒకరికొకరు మిత్రులు ఈ ఆధునిక విద్యను అభ్యసించటం చేత ఒకరికొకరు చూచినప్పుడు ఏం చేస్తారు, సిగరెట్ తీసుకుని హలో టేక్ ఇట్, సిగరెట్ తో వారు నమస్కారం చేస్తున్నారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ వన్ వుడ్ గ్రీట్ ది అదర్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్, బట్ నౌ ఇన్ ది మోడర్న్ ఏజ్ వెన్ ఎ పర్సన్ మీట్స్ అనదర్ పర్సన్ హీ టేక్స్ ఏ ప్యాక్ ఆఫ్ సిగరెట్ ఫ్రమ్ హిస్ ప్యాకెట్.
1: ఒక బ్రాండీ బాటల్ అందించటము ఇది జరిగిపోతుండాలి.
0: నెక్స్ట్ స్టెప్ ఫర్దర్ ఏ బ్రాండీ బాటల్ మేబి ఆఫర్డ్.
1: ఇంకా ఆధునికంగా జరుగుతూ జరుగుతూ ఏమి ఒక కార్డ్ ప్యాక్ చూపిస్తుంటారు, కమాన్ కమాన్ కార్డ్స్ ఆడటం.
0: అండ్ స్టిల్ ఫర్దర్ దే వాంట్ దే షో ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అండ్ ఇన్వైట్ దెమ్.
1: ఈ విద్యను యొక్క విలువ ఈ విధముగా దినదానికి దినదినానికి దిగజారిపోతూ ఉంటుండాలి. కనుక మొట్టమొదట విద్యార్థులు ఈ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను ప్రధానమైనటువంటి ఒక ఆధారంగా మీరు విశ్వసించాలి.
0: దేర్ఫోర్ ద స్టూడెంట్స్ ఆఫ్ టుడే విల్ హావ్ టు టేక్ అలాంగ్ విత్ ద వరల్డ్లీ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఈనాటి విద్యల లోపల మనం అనేక విధములుగా ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ క్లాస్ రావాలని చెప్పని మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం.
0: స్టూడెంట్స్ విల్ బి మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ in order to get first class or first rank in the worldly education of the day.
1: Adi avasarame,
0: it is necessary.
1: Adi kaadalantam e maatramu undadu.
0: It is not as if one should not have it.
1: Kaani ye vidhanga neevu first class isthunnavu, first class rank ostundadi.
0: But in what way are you getting first class or first rank?
1: Nitya jeevitamuto nee nitya anubhuti nee nitya pravartana kudanu atyavasaranga daanto first rank raavali.
0: You should be able to get a first class in your day-to-day behavior, conduct, and in your own character.
1: ee naati rankulanta kudanu swabhavikamainatunti yokka praaptamainatunti yokka margamunu anusaristu unnai.
0: But the ranks which people are getting today, it has become a sort of a routine life.
1: Anaga idi kevalamu oka vidhamainatunti yokka mechanical ga jarigipothuntundali.
0: This has become a mechanical affair.
1: ఈ మెకానికల్ లో కొంతవరకు మీరు గుర్తించాలి.
0: యూ హావ్ టు రికగ్నైజ్ ది వే దట్ దిస్ ర్యాంక్స్ ఆర్ ఓబ్టైన్.
1: ఇవి సహజాలు కావు.
0: దిస్ ఆర్ రియలీ నాట్ నేచురల్.
1: అసహజాలు.
0: దిస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్.
1: కొన్ని వారి యొక్క అభ్యాసాలు.
0: దిస్ ఆర్ ఆల్ ఇన్ ఎ వే సర్టన్ టైప్స్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్.
1: ఇలాంటివి మానవునికి విద్యార్థులకు సరి అయినటువంటివి కాదు.
0: Students should not consider these things as the right type of ones.
1: Vidyarthulu ratri 10 gantala tarvata chadavadaniki poonukokoodadu.
0: Students should not study beyond 10 o'clock.
1: Kaaranam emanaga pagalanta ikkudunu saminchi pani chesinatunte ee dehaniki ratri vishranti avasaramu.
0: The need and the reason for that kind of not studying beyond 10 o'clock in the night is throughout the day the body would have exerted itself.
1: Kevalam kashtapadi rank techukovalani shramapadi konni vidhamula ratri nidrani kudanu bhangam gavinchukoni ee yokka subconscious lopala chadavatam prarambhistuntaru.
0: In order to get rank, people may go studying beyond 10 o'clock in the night, and then things start working and functioning in the subconscious. Through the subconscious thinking, these studies may be carried on.
1: అనారోగ్యాలు ఏర్పడవచ్చును.
0: దిస్ మే లీడ్ టు బ్యాడ్ హెల్త్, ఇల్ హెల్త్.
1: క్రమక్రమేణ కృత్రిమమైనటువంటి దీపాలతో చదవటం చేత కన్నులు ఎందు ఉండేటువంటి రెటీనా దెబ్బతినవచ్చు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ బర్నింగ్ ది మిడ్ నైట్ ఆయిల్ అండ్ స్టడీయింగ్ ఇన్ ది లైట్ ఎలక్ట్రిసిటీ అండర్ ఎలక్ట్రిసిటీ లైట్స్ ఎక్సెట్రా ద రెటీనా మే బి అఫెక్టెడ్.
1: ఈ కృత్రిమమైనటువంటి ఎలక్ట్రిక్ పవర్ వల్ల రెటీనా చాలా దెబ్బతగులుతూ ఉంటుంది.
0: On account of this artificial electric lights, retina gets badly affected.
1: We
0: should make efforts to study in the natural light.
1: కొంతమంది ఈ రాత్రి పూట చదవటము అభ్యాసం చేసుకుంటారు.
0: Some people make it their habit to study in the night.
1: దాని వల్లనే నాకు చాలా జ్ఞాపశక్తి పెరుగుతుంది అని భావిస్తుంటారు.
0: They somehow think that their memory power increases when they study in the night.
1: ఇది కేవలం అభ్యాసంతో ఏర్పడినటువంటి ఇమాజినేషన్.
0: This is only an illusory imagination arising out of constantly thinking like that.
1: ఇది ఈ విధమైనటువంటి ప్రయత్నాలతో కూడి తమ యొక్క భవిష్యత్తులో ఆరోగ్యాన్ని చాలా కోల్పోతారు.
0: With this kind of thinking and practices and habits, their health in the future would be impaired.
1: ఇంకా కొంతమంది ఏదో ఒకటి పొగ పీలిస్తే కాని తెల్లవారితే బయటికి పోవడానికి వీలు కాదు అనుకుంటారు.
0: సమ్ అదర్ పీపుల్ థింక్ దట్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు అటెండ్ టు ది నేచురల్ కాల్ వితౌట్ స్మోకింగ్.
1: ఇవి కూడాను ఒక విధమైనటువంటి యొక్క దురభ్యాసముల లోపల ఒక విధమైనటువంటి యొక్క భావములే కాని ఇవి కూడాను సహజమైనటువంటివి కానేరవు.
0: దిస్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్ వే ఆఫ్ థింకింగ్ రాదర్ దాన్ ఏ నేచురల్ అండ్ ఎ కరెక్ట్ థింగ్.
1: కొంతమంది మాటలతో, ఆటలతో, చేష్టలతో, నడకలతో అనేక విధములుగా కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క ఈ అభ్యాసం అనేటువంటి దాన్ని సహజాన్ని కోల్పోతున్నారు.
0: ఇన్ దేర్ టాక్, ఇన్ దేర్ బిహేవియర్, ఇన్ దేర్ వాక్ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ లైఫ్ పీపుల్ దీస్ డేస్ ఆర్ లూజింగ్ వాట్ ఈస్ నేచురల్ అండ్
1: ఇది కేవలం మెకానికల్ గా జరిగిపోతుంటుండాలి. ఇది సరైనటువంటిది కానేరదు.
0: Things are becoming more and more mechanical. This is not really correct.
1: ఈ మాటల లోపల కూడాను ఉపన్యాసాల లోపల కూడాను చాలా మంది బట్ యు సీ సో ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడుతుంటారు. ఇవి కూడాను ఒక విధమైనటువంటి అభ్యాసంతో ఏర్పడినటువంటి దురభ్యాసములే.
0: Even in speech, some people will be using the words but, so, and so on. This is also not correct.
1: యూసీ ఏమిటి యూసీ ఎక్కడ ఉంది? దీని యొక్క అర్థం ఏమిటి? ఇది కేవలము ఒక విధమైనటువంటి రీతిగా నడిచిపోతూ వస్తుండాలి.
0: వర్డ్ యూసీ ఈజ్ ఎంప్లాయిడ్ సో ఆఫన్. వాట్ డస్ దట్ మీన్? దిస్ హస్ బికమ్ ఎ మెకానికల్.
1: కొంతమందికి కొన్ని విధమైనటువంటి అభ్యాసాలు కూడా ఉంటుంటాయి మాట్లాడే సమయంలో ఈ విధంగా చేయటం. ఇవి కూడాను ఒక విధమైనటువంటి దురభ్యాసంలో ప్రధానమైనటువంటి యొక్కవి.
0: సిమిలర్లీ వెన్ సమ్ పీపుల్ ఆర్ టాకింగ్ they will have some mannerisms which will have become their second nature.
1: Vidyarthulu lopala ee vidhamaina vikaramulu baila jeyakoodu.
0: Students should never develop this kind of habit.
1: Chaala mandi vidyarthulu nenu chustunnanu maatadutu antuntaru idi chaala tappu.
0: Swami has watched a number of students while talking make a very peculiar gesture.
1: Kontha mandi oorike kaallu aadichatamu. ఈ విధంగా కూడాను ఇవి కొన్ని విధమైనటువంటి యొక్క దురభ్యాసంలో చేరినటువంటివి. ఇవి మెకానికల్ గా జరిగేటువంటివి కానీ సహజంగా వచ్చేటువంటివి కాదు.
0: ఇన్ ద సేమ్ వే సమ్ పీపుల్ మే హ్యావ్ ద డిఫరెంట్ హ్యాబిట్స్ బట్ దీస్ ఆర్ ఆల్ మెకానికల్ థింగ్స్ ఆర్టిఫిషియలీ డెవలప్డ్ బట్ దీస్ ఆర్ ఆల్ నాట్ నేచురల్.
1: కనుక ఈనాటి విద్య కూడాను ఒక మెకానికల్ గా జరిగిపోతుంటుంది.
0: ఈవెన్ టుడేస్ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఏ మెకానికల్ అఫేర్.
1: కనుక ఈ విద్య మెకానికల్ గా ఉంటుంటే ఉపయోగం ఏమాత్రమూ ఉండదు ప్రపంచానికి.
0: If education becomes such a mechanical affair, it is not going to be useful to the world.
1: హృదయం నుండి రావాలి, అనుభూతిలో అందించాలి.
0: Education must spring from heart.
1: ఆచరణలో పెట్టాలి.
0: One has to prove it through practicing.
1: ఈ ఆచరణలో ఉండినటువంటి విద్యనే నిజమైన విద్య.
0: True education is one which is being practiced.
1: కనుక ఆత్మతత్వాన్ని నేను అనేటువంటి యొక్క భావంతో ఉండేటువంటి యొక్క దీని సంబంధాన్ని మొట్టమొదటి విద్యార్థులు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ స్టూడెంట్స్ దేర్ ఫోర్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఐ అండ్ ఆత్మ.
1: ఈ నేను అనేటువంటిది ఉండినంత వరకు ప్రపంచము దుఃఖము మనం ఏమాత్రం కూడా దూరం చేసుకోవడానికి వీలు కాదు.
0: సో లాంగ్ యాజ్ దిస్ థాట్ ఆఫ్ ఐ కంటిన్యూస్ యూ కెనాట్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: సారోస్ అండ్ మిజరీ. వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
1: నిద్ర లోపల మనకు నేను అనేటువంటి తలంపు లేదు.
0: ఇన్ ది డీప్ స్లీప్ స్టేజ్ యూ డోంట్ హ్యావ్ ది థాట్ ఆఫ్ ఐ.
1: ఈ నేను అనే తలంపు ఎప్పుడు లేదు అప్పుడు ప్రపంచం కూడా మనకు కానరాదు.
0: When you do not have the thought of I, you do not have world for you.
1: ప్రపంచం ఎప్పుడు లేదు దుఃఖం కూడాను అప్పుడు లేదు.
0: When world doesn't exist for you, you don't have any sorrow.
1: తిరిగి నిద్ర నుంచి మనం లేచితిమా?
0: The moment you get up from sleep,
1: ఈ నేను అనేటువంటి తలంపు ప్రారంభమైంది.
0: This thought I starts taking
1: hold. ఈ నేను అనే తలంపు ప్రారంభమైన ప్రకృతి అంతా ఇప్పుడు మనకు గోచరమవుతుండాలి.
0: Once this thought takes hold of us, the entire world becomes an experience.
1: ఎప్పుడు మనకు దర్శనం ఇచ్చినో అప్పుడు దుఃఖం ప్రారంభమవుతుంది.
0: Once we get a vision of this world, sorrow automatically follows.
1: కనుకని ఈ దుఃఖమును దూరం చేసుకుని ఆనందాన్ని సమీపించి ఆత్మతత్వాన్ని అనుభవించేటువంటి యొక్క విద్యనే నిజమైనటువంటి సెల్ఫ్ రియలైజేషన్.
0: The true education, which is self-realization, is one which can free you from this kind of sorrow, which can fill you with joy, and which can put you into the reality.
1: Self-realization ku motta mota aatma vishwasanni abhivruddhi parchukovali, adi self-confidence.
0: If you want to have self-realization, in the very first instance you should develop self-confidence.
1: Adi neeku aanandanni istundadi. Self-confidence eppudu manam abhivruddhi parchukundamo, self-satisfaction, trupti istundadi.
0: When you have self-confidence in you, it gives you satisfaction and joy.
1: ఈ కాన్ఫిడెన్స్ ఉండినంత వరకు కూడాను నీకు ఏమాత్రం కూడా అసంతృప్తి ఉండదు.
0: So long as you have confidence, there is no question of your having satisfaction.
1: నీలో అసంతృప్తి ఉంటుందంటే నీలో కాన్ఫిడెన్స్ చక్కగా లేదన్నమే దీని యొక్క అంతరార్థం.
0: You can be sure that if you are having dissatisfaction, you don't have self-confidence, there is some gap in your confidence.
1: కనుకనే మొట్టమొదట మన హృదయం లోపల సరైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తే నేషన్ అంతా కూడాను సరి అయినటువంటి ఒక ప్రకాశంతో జీవిస్తుంది.
0: ఇఫ్ యూ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, దెన్ ది నేషన్ విల్ బి హ్యాపీ అండ్ షైన్స్ ఫోర్త్ హ్యాపీలీ.
1: లైట్ ఎ ల్యాంప్ ఇన్ ఈచ్ హోమ్.
0: లైట్ ఎ ల్యాంప్ ఇన్ ఈచ్ హోమ్.
1: హోల్ స్ట్రీట్ విల్ బి లైటెడ్.
0: దెన్ హోల్ స్ట్రీట్ విల్ బి లైటెడ్.
1: నీ యొక్క హృదయం లోపల నీ విశ్వాసం అనేటువంటి లైట్ నీ వంటించుకుంటేవా, నీ యొక్క జగత్తంతా కూడాను ప్రకాశంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లైట్ ద లైట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, ద ఎంటైర్ వరల్డ్ ఫర్ యూ గెట్స్ ఇల్యూమినేటెడ్.
1: కనుక మీలో ఉండినటువంటి యొక్క ఈ దివ్యమైనటువంటి యొక్క జ్యోతిని మీరు మొట్టమొదట వెలిగించుకున్నట్టు ప్రయత్నించండి.
0: యు షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ to light the lamp of self confidence in your own heart.
1: ఇలాంటి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆదర్శమైనటువంటి ఆధారమైనటువంటి యొక్క విషయాన్ని విస్మరించి ఏదో మార్కులు రిమార్కులు కావడం కోసమని మీకు ఈ చదువులు చదివితే దీనివల్ల జరిగేది ఏమీ లేదు. ఎంతమంది విద్యావంతులు లేరు, ఎంతమంది గొప్ప గొప్ప స్కాలర్స్ లేరు ఈ జగత్తులో, వారందరూ కూడాను ఆనందాన్ని కోల్పోయి అశాంతిలో మునిగి నిస్పృహతో నిరాశతో జీవితాన్ని మొదలుపెడుతున్నారు.
0: If you give up this basic truth, which is permanent and which is eternal, and believe in the other type of education, you are not going to achieve anything. How many people there are who have learnt a lot and earned a number of degrees, but they have not been able to get peace of mind because they are not aware
1: Hitler,
0: of the
1: Hitler, Hitler, Hitler. Oh, jagatrunta adarinchadu. Inta goppa balavantudu, inta goppa medhavi anukunnadu.
0: For example, Hitler was considered to be a mighty man who has conquered the world.
1: కానీ అతని యొక్క అహంకారమే అతని ప్రాణాన్ని తీసింది.
0: It is his arrogance and his sense of ego which has killed him.
1: యద్భావం తద్భవతి. తాను చేసినటువంటి యొక్క తత్ఫలితాన్ని తాను అనుభవించక తప్పలేదు.
0: All the feelings which he has and all the acts of cruelty he had to undergo.
1: Newton ee bhoomi yokka aakarshana shakti ni enthayo kani pettadu, goppa maha shakti vantudu, medhavi, telivi tetalu kalavadu.
0: Newton is a very wise person, extremely accomplished scientist. He has recognized and found out the
1: kaani atana jeevithamlo aanandam aneetundi anubhavinchaledu
0: gravitational power of earth, but he did not enjoy real joy.
1: Einstein kudanu aneka rakamuluga kudanu taanu ee yokka science lo parishodhanalu parisheelanalu chesadu.
0: Einstein also did a lot of research and experiments in science.
1: Newton kattakadapatiki ee parishodhanalu chesi chesi chesi chesi అనేక విధములుగా కట్టగడపడి పిచ్చితోనే మరణించాడు. మతి భ్రమణ జరిగింది.
0: న్యూటన్ ఆఫ్టర్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్ హీ క్యారీడ్ ఇట్ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ హీ బికేమ్ ఆల్మోస్ట్
1: కనుక ఈ అనిత్యమైనటువంటి వాటి లోపల మన సత్యనిత్యాన్ని వెతికేటువంటి యొక్క తెలివితేటలను ఉపయోగపెట్టి మనం సహజ జీవితాన్ని మనం కోల్పోరాదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ లివింగ్ అండ్ మెథడ్ ఆఫ్ లివింగ్ by unnecessarily spending our time in the unreal, unsteady, impermanent
1: manaki jagattulopala edo oka vidhamainatundi tension tension tension manalo unchi aaviray vastuntadi.
0: In this world some kind of tension or the other will be springing from within us.
1: Adi manchidaina navutamu chedadaita edustam.
0: If that such excitement is nice, when we enjoy we smile.
1: Otherwise ee ekshamu navatamu దేనికోసం?
0: వెదర్ యు ఆర్ ఎంజాయింగ్ విత్ ఎ స్మైల్ ఆర్ క్రైయింగ్,
1: నువ్వు ఏడ్చాలని కాదు నవ్వాలని కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్, ఇట్ ఈస్ నైదర్ ఫర్ ది జాయ్.
1: టెన్షన్ ఏదో ఒక విధంగా కూడా అది బయట పడిపోవాలి, అది ఖర్చు అయిపోవాలి.
0: ఇట్ ఈస్ ది టెన్షన్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ లాంగ్ టర్మ్ క్రై.
1: ఖర్చు అయ్యే నిమిత్తమై కొన్ని దాండ్లకు ఏడుస్తాము, కొన్ని దాండ్లకు నవ్వుతున్నాము. ఇదంతా టెన్షన్ యొక్క రియాక్షన్.
0: టెన్షన్ ఎక్స్పెన్స్ ఇట్ సెల్ఫ్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్రైమ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాఫింగ్. బోత్ ఆర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ టెన్షన్ విచ్ గెట్స్ రిలీజ్ ఫ్రమ్ విత్ ఇన్ అస్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
1: పోయిన వారం కూడాను కస్తూరి మిమ్మల్ని నవ్వించవచ్చును.
0: లాస్ట్ వీక్ ప్రొఫెసర్ కస్తూరి మేడ్ యూ లాఫ్.
1: ఆయన హాస్యం లోపల ప్రధాన కర్త.
0: హీ ఈజ్ ఎన్ అకాంప్లిష్డ్ పర్సన్ ఇన్ ది ఆర్ట్ ఆఫ్ హ్యూమర్.
1: అయితే అన్నింటి ఎందుకు హాస్యము సరికాదు.
0: హ్యూమర్ ఆల్సో ఈజ్ నాట్ డిజైరబుల్ ఇన్ ఆల్ థింగ్స్.
1: కొన్ని ఆధ్యాత్మిక మార్గమునందు పవిత్రమైనటువంటి విషయములందు చాలా సీరియస్ గా మాట్లాడాలి.
0: ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ అండ్ సీక్రెట్ థింగ్స్ వన్ హ్యాస్ టు స్పీక్.
1: ఈ మధ్యలో ఈ హాస్యమే గిన వచ్చిందంటే ఆ పవిత్రత అంతా కూడా పాడైపోతుంది.
0: ఇన్ ద మిడిల్ సపోజ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమర్, ఆల్ దట్ సేక్రెడ్నెస్ అండ్ సెరినిటీ మే గెట్ లాస్ట్.
1: సమయ సందర్భానుసారాన్ని చూసుకుని ఈ హాస్యము ఈ యొక్క పవిత్రతను ఉపయోగపెడుతూ రావాలి.
0: ఇట్ ఈస్ కీపింగ్ ఎన్ ఐ ఆన్ ది కాంటెక్స్ట్ అండ్ ది సమ్ సర్కమ్స్టాన్సెస్ వన్ హ్యాస్ టు ఎంప్లాయ్.
1: ఒకటి దారి నడుస్తుంటాడనుకోండి.
0: ఏ పర్సన్ ఈజ్ వాకింగ్, లెట్ అస్ జస్ట్ సీ,
1: ఆ దారి నడిచే సమయంలో ఏదో ఒకటి అరటి తోలు పడింటే జారి కింద పడిపోవచ్చు.
0: వెన్ హీఈస్ వాకింగ్ ఆన్ ద రోడ్ దెన్ మే బి ఏ ప్లాంట్ అండ్ పీల్ అండ్ హీ మే ఇన్అడ్వర్టెంట్లీ కీప్ హిస్ ఫుట్ ఆన్ ఇట్ అండ్
1: జారి పడినప్పుడు దెబ్బనే తగలకుండినా తాను నవ్వుతాడు, చుట్టూ వాడు నవ్వుతాడు.
0: వెన్ ఏ పర్సన్ స్లిప్స్ లైక్ దట్ అండ్ ఫాల్స్, ఇఫ్ ఇట్ డజంట్ రిజల్ట్ ఇన్ హర్ట్ అండ్ హార్మ్, హీ ఆల్సో స్మైల్స్ అండ్ అదర్స్ ఆల్సో మే స్మైల్.
1: కానీ అక్కడ ఏమైనా దెబ్బకేనే తగిలినా తాను ఏడుస్తాడు, చుట్టిన వాళ్ళు కూడా చాలా సీరియస్ గా వచ్చి అతనికి హెల్ప్ చేస్తారు.
0: ఇఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ సమ్ హర్ట్ ఆర్ వూండ్, ఇట్ ఈస్ నాట్ నియర్లీ హీ హూ క్రై, అదర్ ఆల్సో విత్ ఆల్ సీరియస్
1: సందర్భానుసారంగా జరిగినటువంటి యొక్క టెన్షన్ యొక్క రియాక్షన్.
0: ఆల్ దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ ది టెన్షన్ విచ్ ట్రైస్.
1: కనుక మానవుని ఎందుకు ఏదో కొన్ని నిరాశలు ఆశలో వస్తూ ఉంటాయి, వాటి యొక్క రియాక్షన్లు ఈ విధమైనటువంటి ఒక విచారంగా రూపొందుతూ ఉంటాయి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ హోప్, సమ్ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, ఆల్ దీస్ థింగ్స్ విల్ మేనిఫెస్ట్.
1: ఇవి సంకల్ప వికల్పాల యొక్క పరిణామాలే.
0: దిస్ ఆర్ ఆల్ ది రిజల్ట్ ఆఫ్ ది థాట్ ప్రాసెసెస్.
1: పోయిన సంక్రాంతి దినం నేను చెప్పాను ఈ సంకల్పముల గురించి, మనసుల గురించి మొట్టమొదట ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి, అప్పుడే ఈ మానవత్వం అనేటువంటిది చక్కగా అర్థమవుతుందని చెప్పి ప్రతి గురువారము ఈ యొక్క మనసును గురించి సంకల్పాలను గురించి తప్పగా నేను ప్రబోధిస్తానని చెప్పాను. కాని అవకాశము ఈనాటికి ప్రారంభమైంది. ఇంక మున్ముందు ప్రతి గురువారం కూడాను ఈ సంకల్పాన్ని, ఈ మనసు యొక్క ప్రభావాన్ని గురించి తెలుసుకోవటము అత్యవసరము. ఈ మనసు యొక్క ప్రభావములు, మనసు యొక్క రియాక్షన్లు కూడాను 5 కోట్ల ఉంటున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, 5 కోట్ల స్వరూపాన్ని ధరిస్తుంది ఈ మనసు. కనుకనే నేను అనేటువంటి సంకల్పము మొట్టమొదట మనం ప్రారంభించుకుందాం.
0: ఇది ప్రీవియస్ సంక్రాంతి స్వామి మెన్షన్ దాట్ హీ వుడ్ బి మీటింగ్ అస్ అండ్ ఆన్ ఈచ్ థర్స్డే వుడ్ బి గివింగ్ ది డివైన్ డిస్కోర్స్ ఆన్ ద మైండ్ అండ్ ఇట్స్ మేనిఫెస్టేషన్స్ ఇట్స్ ట్రిక్స్ అండ్ ఇట్స్ నేచర్ అండ్ దిస్ థర్స్డే ఇట్ హస్ కమెన్స్ అండ్ స్వామి ఈస్ గోయింగ్ టు గివ్ డిస్కోర్సెస్ ఆన్ ఎవ్రీ థర్స్డే ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మైండ్. Mind has 5 crore ways of manifesting itself and all these secrets and subtleties will be explained by Swami from
1: ivi 5 kotla alalani kuda nu cheppavachu.
0: These 5 crore manifestations may be said described as 5 crore waves.
1: Kanuka manamu ee vidya vidhanam lopala prakrutamainatuvanti danini prakrutamainatuvanti bhavamto manam anusaristhu దీనికి ఆధారమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని దివ్యభావంతో మనం విచారణ సలుపుతూ రెండింటి ఎందు కూడాను మనం ఉత్తీర్ణులు కావడానికి, దానికి ఉత్తేజాన్ని అభివృద్ది పరచుకోవడానికి విద్యార్థులు ఉత్సాహంతో జరిగినటువంటి కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: In education, there is a worldly component that has to be understood with the capacities which we have. And also we'll have to just recognize the spiritual education. And by understanding both these things and enjoying both these things, we'll have to sanctify our lives. And thus, Swami brings his divine discourse to a close.
1: Manishi, tanaku taanu enta dooramo, Bhagavantuni kudanu anta dooranga untadu.
0: Man's distance from himself is the same as his distance from divinity.
1: Anaga taanante ee deham kaadu nenu anetunte bhavanni ye sthayi endunchukunnado aa sthayiki taginattigaane bhagavantudu untadu.
0: If you keep yourself to this particular feeling of I closely then to the same extent you are close to divinity.
1: Ee nenu anetunte cheppedi evaru dehama kaadu deham jadam.
0: Who is declaring that word I? Is it the body which is declaring? Body is inert. That cannot declare like that. That is negative.
1: Kanuka ee jadamainatuvanti dehamu nenu ani palagadaniki veelu ledu.
0: This inert body cannot declare I. It is only negative.
1: Inka atma nenu ani cheptundi antunte atma ekatvanni dharinchinatuvantidi. Kanuka rendovi padartham anedi ledu. Kanuka atma kuda cheppatam ledu.
0: In that case, is it atma which is declaring I? Well, atma doesn't recognize the second entity at
1: all. Kanuka nenu anetuvantidi madhyalo ee dehaniki aatmaku madhyalo cheri rendintini cherchi antarthanam aipothundadi.
0: This word I emerges at a point when atman and body meet together and from there this sound comes I.
1: Kanuka cherchi taanu manikari kanipinchatam ledu.
0: Atma brings these two together and then disappears.
1: Idi 5 కోట్ల విచారణ తరువాత జరిగినటువంటి యొక్క ఫలితం.
0: ఆఫ్టర్ ఆల్ దీస్ 5 crore టైప్స్ ఆఫ్ థింకింగ్ యూడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ దిస్ థాట్.
1: కనుక ఇట్టి చేరికను ప్రతి మానవుడు కూడాను నాస్తికుడు యాస్తికుడు ఆస్తికుడు ఆస్తిక నాస్తికుడు సర్వులు కూడాను తెలుసుకోవాల్సినటువంటి విషయం.
0: దిస్ పర్టికులర్ ట్రూత్ హ్యాస్ టు బి రికగ్నైజ్ బై ఎవ్రీ వన్ నాస్తిక ఆస్తిక యాస్తిక అండ్ ఆస్తిక నాస్తిక.
1: కనుక తన యొక్క ఉనికిని తాను లేదని చెప్పేటువంటి వాడు ఎవ్వరు కూడాను లేడు జగత్తులో.
0: దెర్ కెనాట్ బి ఎనీ పర్సన్ హూ సేస్ దట్ దెర్ ఇస్ నో బేసిస్ ఫర్ హిమ్ నో ఆరిజిన్ నో.
1: కనుక తన తత్వాన్ని తాను గుర్తించడమే నిజమైన ఆధ్యాత్మికమని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ రియల్ స్పిరిచువాలిటీ లైస్ ఇన్ రికగ్నైజింగ్ అవర్ ఓన్ ట్రూ నేచర్.

0: ఉన్నదొక్కటే దైవంబుయన్నటికి లేని దయ్యను విశ్వంబు కానరయ్యా, లేని దయ్యను విశ్వంబు కానరయ్యా.
1: దట్ వాట్ యు సేస్ నాన్ ఎగ్జిస్టెంట్ ఇస్ యాక్చువల్లీ ప్రెజెంట్. That what you say is present is not there. Only God is present and there is no world as such. Understand this. Watch this point.
0: Prema swarupulaina vidyarthulara.
1: Embodiments of love. Students. Boys and girls.
0: Manava jeevitamu chala utkrishtamainatundi.
1: Human life is very noble.
0: Idi kevalamu శరీర నిర్మాణం మాత్రమే కాక మేధాశక్తి ఎందుకును ఇది మరింత పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్ ఫిజికలీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఇంటెలెక్ట్ వ్యూ పాయింట్.
0: ఇప్పుడే మీ అందు జన్మించినటువంటి జీవరాశులన్నిటికంటేనూ మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ లివింగ్ బీయింగ్స్ బోర్న్ ఆన్ ఎర్త్ హ్యూమన్ లైఫ్ ఇస్ సీక్రెట్.
0: అయితే ఈ ప్రాకృతమైన జీవితమునందు మానవ జీవితము అత్యల్పమైనటువంటిది.
1: హౌఎవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ షార్ట్.
0: ఈ మేధాశక్తి కూడాను చాలా పరిమితమైనటువంటిది.
1: హిస్ ఇంటెలిజెన్స్ ఇస్ లిమిటెడ్.
0: ఈ పరిమితమైనటువంటి జీవితమునంది ఈ పరిమితమైనటువంటి శక్తులను సద్వినియోగం చేసుకుని సార్థకం చేసుకోవటమే మానవత్వం యొక్క లక్ష్యం.
1: The aim of human life lies in understanding the very purpose and making use of all the faculties within this limited span.
0: Kani ee naati manavudu taram parimitamaina shaktini amitanga durvinyogam chesukoni tana jeevitamunu vyartham gaavinchukuntunnadu.
1: But man today is misusing all the limited power within him and wasting his time.
0: నిజముగా ఈ మానవుని ఎందున్నటువంటి శక్తిని సద్వినియోగపరుచుకున్న ఎంతనో దేశమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించిన వాడవుతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హీ మేక్స్ యూ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది లేటెంట్ ఎనర్జీ హీ విల్ సర్టన్లీ మోల్డ్ హింసెల్ఫ్ ఇంటు ఎన్ ఐడియల్ పర్సన్.
0: దీనిని శ్రేయో మార్గమని ప్రేయో మార్గమని చెప్తూ వచ్చింది వేదాంతం.
1: వేదాంత సెడ్ దిస్ ఇస్ శ్రేయో మార్గ ద అదర్ ప్రేయో మార్గ.
0: శ్రేయో మార్గమే నివృత్తి మార్గము, శ్రేయో మార్గమే ప్రవృత్తి మార్గము.
1: శ్రేయో మార్గ ఈజ్ ఇన్వర్డ్, ప్రేయో మార్గ ఈజ్ అవుట్వర్డ్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క శ్రేయో మార్గమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్వర్డ్ పాత్ శ్రేయో మార్గ క్లియర్లీ.
0: శ్రేయో మార్గము ఏమి చెయ్యాలి అని చెప్తుంది.
1: What is it that it advocates?
0: ప్రేయో మార్గము ఎట్లా చేయాలని బోధిస్తుంది.
1: The outward will tell you the procedural aspects.
0: కనుక నీ శ్రేయో ప్రేయస్సులందుండేటువంటి అంతరాత్మలు ఏమి చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనేటువంటి విధానాన్ని గుర్తింపచేస్తుంది.
1: With all said and done, both these things will tell you what is to be done, how it is to be done.
0: శ్రీరాముడు చిత్రకూట పర్వతంపై ఉండినంత వరకు అనేక మంది ఋషులు సమావేశమై ఈ ప్రేయస్సునకు శ్రేయస్సునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసములు సంప్రదిస్తూ వచ్చారు.
1: సోలాంగ్ శ్రీరామ స్పెండ్ హిస్ టైమ్ ఆన్ చిత్రకూట మౌంటైన్. ఆల్ సేజెస్ గ్యాదర్డ్ దేర్ అండ్ డిస్కస్డ్ ఎట్ లెంగ్త్ దీస్ టూ పాత్స్.
0: సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహర్షులు రామదర్శనము గావించుకుని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సమావేశము మాకెప్పుడు లభ్యమవునా అని ఎంతో కాలం నుంచి కాచుకున్నటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రెనన్షియన్స్ ఓవర్ దేర్ హ్యావ్ బీన్ లాంగింగ్ ఫార్ సచ్ అన్ ఆపర్చునిటీ.
0: నిత్యము రాముల సన్నిధి యందు ఇలాంటి సమావేశములు జరుపుతూ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని, దివ్యత్వం యొక్క పవిత్రతను, పవిత్రం యొక్క ఆత్మతత్వాన్ని కూడాను విమర్శించుకుంటూ వచ్చారు.
1: Every day they were basking, enjoying the darshan of Rama they have been discussing, deliberating on the divinity latent in man.
0: ఈ లోపల భరతుడు రావటము, అనేక విధములుగా ప్రార్థించటము, కానీ వల్లదని గట్టిగా చెప్పటం చేత ఈ యొక్క ఆశను విరమించుకుని పాదుకులు తీసుకుని అయోధ్యకు చేరిపోవటము జరిగింది.
1: ఇన్ ద మీన్ టైమ్ భరత కేమ్ అండ్ ప్రే టు రామా టు రిటర్న్ అండ్ రామా రిఫ్యూజ్డ్. Therefore the proposal is dropped. Ultimately Bharata left with the divine sandals.
0: ఈ యొక్క సమావేశములన్నీ ముగిసిన తర్వాత చిత్రకూట పర్వతము ఒక విధమైనటువంటి యొక్క ప్రళయంగా మారుతూ వచ్చింది.
1: After this deliberation conference, the entire Chitrakuta mountain appeared. It is the time of extinction or annihilation.
0: ఉన్న మహర్షుల లోపల అనేక విధమైనటువంటి ఆపోహలు చెలరేగుతూ వచ్చాయి.
1: There are so many mental agitations among the sages gathered there.
0: వారి సాధనలు కూడా సక్రమంగా జరగలేకపోతున్నాయి.
1: They could not continue their spiritual pursuits.
0: ఒకరిలో ఒకరు గుసగుసలాడుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చారు.
1: They started murmuring, whispering towards each other.
0: ఈ విషయములకు కారణం ఏమిటి అని అనేక విధములుగా కూడా విచారిస్తూ వచ్చాడు శ్రీరాములు.
1: శ్రీరామ thought for a while the reason behind all this.
0: కాని ఈ విచారంను గుర్తించినటువంటి ఒక మహర్షి, వృద్ధుడైనటువంటి వాడు రాముల దగ్గరికి ప్రవేశించి, ఓ రామచంద్ర, మీలో ఎట్టి దోషము లేదు.
1: An old saint came, "Oh Rama, there is no mistake, no defect in you.
0: మీరు ధర్మస్వరూపులు,
1: you are the embodiment of dharma,
0: సత్యవాక్ పరిపాలకులు,
1: you uphold truth.
0: కాని ఈ ప్రదేశమునందు ఈ విధమైనటువంటి సమావేశంలో జరగటము గుర్తించినటువంటి రాక్షసులు మితిమీరిపోతున్నారు.
1: The demons have come to know of this congregation conference here, and therefore they are very much enraged.
0: Kramakramina

0: చిత్రహింసలు అధికమైపోతూ వచ్చాయి.
1: More and more of violence was taking
0: place. There are many
1: obstacles on the way of this
0: spiritual person.
1: Therefore, all sages were planning to leave the Chitrakuta mountain and to go elsewhere.
0: Swami, ఇంత మాత్రమే కాదు.
1: Swami, not only this.
0: మీరు కూడా నువ్వు గృహస్థులు.
1: You are also a householder.
0: మీరు కూడా ఈ చిత్రకూట పర్వతాన్ని త్వరగా వదలటం మంచిది అన్నాడు.
1: They also said, pleaded with Swami, it's also good if you also leave this.
0: శక్తివంతులే.
1: You are powerful.
0: శక్తి సామర్థ్యులే.
1: You have all packed.
0: అయినప్పటికీ స్త్రీలతో ఉండటం చేత ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక ప్రదేశంగా మారుతుండాలి.
1: Since there are women around, it's a dangerous spot.
0: అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి?
1: Where are we to go now?
0: అని ఆ ఋషులందరూ కూడా కొన్ని రకమైనటువంటి ఒక సంప్రదింపులు జరిపి అక్కడ నుంచి ఒక విధమైనటువంటి ఒక దండకారణ్యంలో ప్రవేశించాలని ఊహించారు.
1: All sages consulted among themselves and decided to go to Dandakaranya.
0: ఈ దండకారణ్యంలో ప్రవేశించిన తక్షణమే
1: the moment they stepped there,
0: విరాధుడనేటువంటి రాక్షసుడు సీతను అపహరించాడు.
1: A demon by name Viraha kidnapped all women there.
0: సీతను అపహరించిన తక్షణమే సీత చాలా గోల చేస్తుండాలి.
1: Because they were kidnapped, there's a lot of agitation.
0: నన్ను ఏ విధంగానైనా రక్షించమని యామలక్షణులు ప్రార్థిస్తూ ఉండాలి.
1: Went on praying that they should be rescued and protected.
0: ఆ విరాధుడు ఒక్కటే మాట చెప్పాడు.
1: Viraha said only one.
0: మీరు ఈ అరణ్యంలో బ్రతకవాలనుకుంటే సీతను మర్చిపోండి అన్నాడు.
1: If you want to live in this forest, forget Sita, he said.
0: ఇంకా సీతను నేను వదలటం లేదు.
1: Said, I'm not going to leave.
0: సీత మీ సీత కాదు ఇంకా.
1: Sita doesn't belong to you any longer.
0: అని కఠినంగా తాను ఈ విధమైనటువంటి యొక్క మాటలు మాట్లాడాడు.
1: And he used all harsh words.
0: ఇది విన్నటువంటి రాముడు
1: Rama having heard
0: అమిత క్రోధుడై విరాటుని పైన అనేక రకమైనటువంటి యొక్క యుద్ధములు జరపడానికి ప్రయత్నించాడు.
1: Listening to all this, Rama was prepared to fight with his Virata.
0: ఈ యొక్క అంబులకు తాళలేక విరాట్ సీతను వదిలిపెట్టి రామలక్ష్మణంతో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు.
1: As he could not bear all this, he dropped his arrows there.
0: ప్రయత్నించటమే కాకుండా ఈ విరాధుడు రాముడు ఒక చేతిలో లక్ష్మణుడు ఒక చేతిలో పట్టుకుని పరిగెత్తాడు.
1: నాట్ ఓన్లీ హీ జస్ట్ లెఫ్ట్ ది ఆరోస్ దేర్, హీ స్టార్టెడ్ రన్నింగ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ రామ లక్ష్మణ.
0: అప్పుడు సీత మరింత బాధపడుతుంటుంది.
1: సీత వాస్ మోర్
0: ఈ క్రూరమృగమున్నటువంటి ఈ అరణ్యం లోపల రాక్షసులున్నటువంటి ఈ అరణ్యం లోపల నన్ను ఒంటరిగా వదిలిపోతున్నారా, నా ప్రాణమును కూడా తీసుకుని పోండి అని ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: సీత వెంట్ ఆన్ క్రైయింగ్ అండ్ ప్రేయింగ్, ఐఎమ్ లెఫ్ట్ హియర్ ఆల్ అలోన్ ఇన్ దిస్ ఫారెస్ట్, వై డోంట్ యు టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యూ.
0: ఈ విధంగా ఉండినట్టే రామలక్ష్మణుడు ఈ విరాధుని చేతులు రెండు ఖండించాడు.
1: As things went on, రామలక్ష్మణ
0: ఎన్ని అంగములు ఖండించినప్పటికీ ఈ విరాధుడు ప్రాణం పోలేదు.
1: విరాధ డిడ్ డై.
0: తక్షణమే విరాధుడే చెప్పాడు.
1: ఇమీడియట్లీ హీ సెడ్,
0: అయ్యా నేను శాపం చేత ఈ రూపమును ధరించాను.
1: ఐ హావ్ టేకెన్ దిస్ ఫామ్ బికాస్ ఆఫ్ ద కర్స్.
0: నేను ఒక గాయకుడను.
1: ఐఎమ్ ఎ సింగర్.
0: కానీ నేను ఒక శాపం చేత దోషమును గావించటం చేత నీ రాక్షస రూపాన్ని పొందవలసి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ సో మెనీ మిస్టేక్స్ ఐ కమిటెడ్ ఐ వాస్ కర్స్డ్.
0: నన్ను ఏ విధంగా మీరు హింసించినప్పటికీ నాకు మరణము రాదు.
1: యు మే ట్రై టు పనిష్ మీ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై.
0: నన్ను మట్టిలో వేసి బూర్చండి అన్నాడు.
1: యు బరి మీ హీ సెడ్.
0: అదే సమయమునందు లక్ష్మణుడు పెద్ద గుంత తీసి ఆ విరాధుణ్ణి అందులో బూర్చివేశాడు.
1: లక్ష్మణ డగ్ ఏ బిగ్ పిట్ అండ్ బరీడ్ హిమ్ దేర్.
0: అప్పుడు విరాధుడు చెప్పాడు.
1: దెన్ విరాధుడు సెడ్,
0: ఓ రామచంద్ర,
1: ఓ రామచంద్ర,
0: నీ నిమిత్తమై శరభంగుడు చాలా కాచుకొని ఉన్నాడు.
1: ఓ రామ, శరభంగ సేజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్
0: మీరు ఎక్కడ జీవించడం ఆ మంచిదో శ్రేయస్సు అవుతుందో ఆ యొక్క విషయం శరభంగుడు మీకు తెలుపగలడు.
1: శరభంగ విల్ టెల్ యూ ఏ గుడ్ ప్లేస్ వేర్ యూ షుడ్ గో.
0: కనుక మీరు తక్షణమే శరభంగుని ఆశ్రయించండి అన్నాడు.
1: బెటర్ యూ అప్రోచ్ శరభంగ సేజ్.
0: కొంత దూరం నడుచుకుని పోతుండగానే ఇదే శరభంగ ఆశ్రమం అని తెలిసింది.
1: As they are walking, they have come to know this is the place of శరభంగ.
0: శరభంగుడు కూడా ఏ విధంగా కాచుకుని ఉన్నాడంటే
1: హౌ శరభంగుడు సేజ్ వాజ్ వెయిటింగ్.
0: ఈ యొక్క చకోర పక్షులు ఈ యొక్క నీటి బిందువునకై ఆశించినట్టుగా రామ దర్శనమునకై ఈ శరభంగుడు క్షణ క్షణములకు ఎదురు చూస్తూ వచ్చాడు.
1: జస్ట్ ఎస్ చకోరా బర్డ్స్ వెయిట్ ఫర్ రెయిన్ డ్రాప్స్, ద సేజ్ శరభంగ ఇస్ వెయిటింగ్ ఫర్ రామ.
0: చూచాడు రాములను.
1: Rama saw.
0: Rama, nenu jeevinchinanduku nenu dhanyunnainanu.
1: My life is redeemed having seen you.
0: Naaku inka jeevinchanakkaraledu.
1: I don't need to live.
0: Aneka paryayamulu swargamu teesukoni povadaniki. వచ్చారు.
1: Many times as about to be taken to heaven.
0: కానీ శ్రీమన్ నారాయణమూర్తి మానవాతారంతో ఈ జగత్తునికి వచ్చాడని, దండకారణ్యంలో ప్రవేశిస్తున్నాడని నేను విన్నాను.
1: I have come to know that Lord himself has incarnated in a human form and he is in Dandakaranya.
0: వెతకబోయిన తీగి కాలికి చుట్టుకున్నట్టుగా నా భగవంతుడు నా చెంతకే వస్తున్నాడు కదా అని నేను ధైర్యం చేత ఓపిక పట్టుకుని ఇంతకాలం జీవించాను.
1: I picked up courage and I am patient all the while waiting for your arrival.
0: మిమ్మల్ని దర్శించాను.
1: I have seen you.
0: నేను ధన్యుడనైనాను.
1: I am ready.
0: అయితే కొంతసేపు ఉండండి అన్నాడు.
1: Stay here for some time.
0: అక్కడ రామలక్ష్మణులు సీత ఉండగానే ఈ యొక్క చితిని పేర్చుకున్నాడు.
1: As Ramalakshmana Sita were there, he kept fire there.
0: వీరు చూస్తుండగానే ముగ్గురికి నమస్కారం చేశాడు, ఆ యొక్క చితిలో పడిపోయాడు.
1: He did namaskar to both of them and jumped into the fire.
0: చితి భస్మమైపోయింది ఈ శరీరం.
1: And the body is burned.
0: అక్కడ నుంచి కూడా ఒక వ్యక్తి బయలుదేరింది.
1: There started a person.
0: అతనే తుమ్మురుడు.
1: He is తుమ్మురుడు.
0: అతనే గాయకుడు.
1: He is the singer.
0: ఆ శాపము చేతనే ఈ తుమ్మురుడు ఈ విధమైనటువంటి ఒక రూపం ధరించాడు.
1: తుమ్మురు ద సింగర్ ఇస్ కర్స్డ్ దేర్ఫోర్ హస్ టేకెన్ దిస్ ఫామ్.
0: రామునికి నమస్కరించి తన స్వస్థానమునకు వెళ్ళాడు.
1: He did namaskar to Rama and went on.
0: అప్పుడు చెప్తూ వచ్చాడు.
1: Then he started telling.
0: మీరు ఇక్కడ జీవించడానికి వీలు కాదు.
1: It's not possible for you to stay here.
0: మీరు అగస్త్యాశ్రమం చేరండి.
1: You reach అగస్త్యాశ్రమ.
0: అక్కడి నుంచి కూడాను అగస్త్యుడు మీరు ఎక్కడ జీవించడం ఉత్తమమో తానే మీకు బోధిస్తాడన్నాడు.
1: దేర్ ఆఫ్టర్ సేజ్ అగస్త్య విల్ టెల్ యూ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ టు గో.
0: ఈ వస్తూ ఉండగానే సుశిక్షుని యొక్క ఆశ్రమం చేరింది.
1: యాజ్ దే వర్ పాసింగ్ బై దే రీచ్ అనదర్ ఆశ్రమ.
0: ఈ ఆశ్రమంలో ఒకనాడు ఉండి అక్కడి నుంచి అగస్త్యాశ్రమంలో ప్రవేశించారు.
1: ఫ్రమ్ దేర్ దే వెంట్ టు అగస్త్యాశ్రమ.
0: ఈ ఋషులకందరికీ కూడాను ఇతను సాక్షాత్ నారాయణమూర్తి అని తెలుసు.
1: All sages know that Rama is the very incarnation of God.
0: కాని జరగవలసినటువంటి కార్యములకు అడ్డు తగులుతుందని ఎవ్వరూ ఏ రహస్యాన్ని కూడా చెప్పలేదు.
1: Nobody revealed the secrets because they don't want any obstacles to come on the way.
0: అగస్త్యుడు కూడాను తమ ఆశ్రమంలో ఉంచుకోవటం చేత రామ సంకల్పానికి విరుద్ధమవుతుందనే ఉద్దేశంతో, రామ నీవు కొంత దూరం లోపల వెళ్లి అక్కడ పంచవటి అనేటువంటి ఇది ఉంది గోదావరికి దగ్గర, అక్కడ మీరు జీవించండి అన్నారు.
1: ఈవెన్ అగస్త్య didn't keep quiet there. He told Rama, better you go to Panchavati and spend some time over there.
0: ఈ పంచవటి అంటే దీనికి అంతరార్థం కూడా ఉంటుండాలి.
1: పంచవటి హ్యాస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: పంచవటి అంటే ఎక్కడో గోదావరికి పక్కలో ఉండేటువంటి ఒక ఆశ్రమం కాదు, లేక పవిత్రమైన స్థానము కాదు.
1: పంచవటి ఇస్ నాట్ మియర్లీ ఏ సీక్రెట్ ప్లేస్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోసమైనటువంటి ఈ పంచవటి యొక్క అంతర్భాగమే, ఈ అంతర్కోశమే పంచవటి.
1: పంచవటి సిగ్నిఫైస్ all the five life principles, five life sheets, that are the food, the life, the mind and the bliss.
0: అక్కడనే భద్రతా ఉంటుంది అన్నాడు.
1: There is security.
0: అక్కడ చల్లని జలము,
1: there's cool water,
0: తీయని కాయలు,
1: your sweet food,
0: అనేక విధమైన ఫలములు మీకు లభిస్తాయి.
1: You have many varieties.
0: సుఖముగా జీవించవచ్చు అన్నారు.
1: You can lead a comfortable life.
0: సమశీతోష్ణంగా ఉంటుంటారు.
1: It's good climate.
0: కనుకనే అక్కడ వాతావరణం కూడా సరైనటువంటిదిగా ఉంటుంది.
1: The environment is very good.
0: మీరు రాజకుమారులు,
1: యు ఆర్ ప్రిన్సెస్,
0: తప్పక మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు.
1: సర్టెన్లీ యు గో ఓవర్ దేర్.
0: అంటే అగస్త్యుని యొక్క ఆలోచన ఏమిటి?
1: వాట్ ఇస్ ది థాట్ ఆఫ్ అగస్త్య?
0: అగస్త్యాశ్రమంలో ఉంటే సీతాపహరణ జరగదు, సీతాపహరణ జరగకుండా ఉండినప్పుడు ఈ రాక్షస సంహారం కూడా జరగదు, కనుకనే ఇతను ఎట్టైన ఆశ్రమం నుంచి దూరం పంపాలని సంకల్పం చేతనే అగస్త్యుడు ఈ ప్లాన్ వేశాడు.
1: ఇఫ్ రామ అండ్ సీత ఆర్ టు స్టిల్ స్పెండ్ టైమ్ విత్ అగస్త్య, సీత కెనాట్ బి అబ్డక్టెడ్ దేర్ ఆఫ్టర్. The demons cannot be killed. Therefore, he directed them to move over to Panchavati.
0: Karuka akkada Panchavatilo iddaru mugguru kudanu chakkani parnasalana veskoni andulo kalam gaduptu unnaru.
1: All the three reached Panchavati, built a beautiful hut and spent time there.
0: Inte kaakunda,
1: not only this,
0: ee Ramulu Lakshmanudu nirantaram kudu edo oka jeevahimsa jarpukuntu vacharu.
1: Rama and Lakshmana, they noticed the violence all around.
0: Sita chala బాధపడుతూ వచ్చింది.
1: సీత వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు పర్ణశాలలో కందమూలాదులకు కనుకుంటుంటాయి లక్ష్మణుడు వెళ్ళగా సీత రామును సమీపించి, నాథ, కోరికలు కలగలేనటువంటి వారికి మూడు దుర్గుణములు ఉంటుంటాయి.
1: వెన్ లక్ష్మణ వెంట్ దేర్ టు కలెక్ట్ ఆల్ ది ట్యూబర్స్ ఇన్ ది లీవ్స్, సీత ప్లీడెడ్ విత్ రామ టెల్ దేర్ ఆర్ త్రీ బ్యాడ్ క్వాలిటీస్.
0: మొదటిది అసత్యమాడటం.
1: One, uttering lies.
0: రెండవది పరపతిని దర్శనం గమనించటము.
1: అబ్జర్వింగ్ the wife of someone else.
0: మూడవది ఈ విధమైనటువంటి యొక్క దీంతో హింసను జలపటము.
1: Resorting to violence.
0: ఈ దుర్గుణములు ఉన్నటువంటి వాడికి ఈ మూడు కూడా పరమ ప్రాపర్టీస్ గా ఉంటుంటాయి వాళ్లకు.
1: For a bad person, these are three bad qualities are the property.
0: అనగా ఇది యవ్వనంలో ప్రాప్తించేటువంటి యొక్క దుర్గుణములు.
1: These are the bad qualities that step in the age of youth.
0: ఈ వయసు లోపల ఈ దుర్గుణములు ప్రవేశించినా ఇంకా మానవత్వం అనేటువంటి ఏమి ఉండదు.
1: When once these three qualities are there, there will be no human quality.
0: అయితే మీ యందు రెండు క్వాలిటీస్ మాత్రం చాలా దృఢంగా నేను నమ్ముతున్నాను.
1: You have very good qualities too in you.
0: మొదటిది అసత్యము మీరు చెప్పరు.
1: Falsehood, you'll never utter a lie.
0: ఇంతకు పూర్వము మీరు అసత్యం ఆడలేదు.
1: Never before.
0: ఇప్పుడు ఆడటం లేదు.
1: Not now.
0: ముందుకు కూడా మీరు అసత్యం చెప్పరు.
1: Nor in future.
0: కనుక మీరు సత్య స్వరూపులు.
1: You are the form of truth.
0: దీన్ని నేను పరిపూర్ణంగా విశ్వసించాను.
1: I have full faith in that.
0: అనేటప్పటికీ రాముడు చెప్పాడు.
1: And Rama said.
0: పత్తుల చేత పతిని సద్గుణములు కలవాడనేటువంటిదిగా వర్ణించటమే నిజమైన పతికి సరి అయినటువంటి గుణము అన్నారు.
1: To gain a recognition from wife is a good testimonial for
0: పతి మంచివాడు అనేటువంటిది సతే అంగీకరించాలి కానీ మరొక అంగీకరించడానికి వీలు కాదు.
1: Is the wife who should certify that the husband is good.
0: అప్పుడే పతి అనేటువంటి పదమునకు సరైన విలువ ఉంటుంటాడు.
1: Then the husband will have value.
0: కనుక సీత నీవు నేను సత్యవంతుడని నీవు అంగీకరించావు అదే నా సంతోషం అన్నాడు.
1: సో రామా సెడ్ సీతా యూ యాక్సెప్టెడ్ దట్ ఐ స్పీక్ ట్రూత్ ఐఎమ్ హ్యాపీ అబౌట్.
0: ఇంకా రెండవది
1: సెకండ్
0: పరపత్ని గమనం అనేటువంటిది మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్యాడ్ క్వాలిటీ స్టేరింగ్ ఎట్ వైవ్స్ ఆఫ్ అదర్స్.
0: ఇతర స్త్రీలను చూడటమే ఒక పెద్ద చెడ్డ క్వాలిటీ.
1: ఇట్స్ ఎ బ్యాడ్ క్వాలిటీ టు స్టేర్ ఎట్ విమెన్.
0: ఎప్పుడు చూడలేదు.
1: యూ నెవర్ లుక్డ్ ఎట్ దెమ్.
0: ఇయం సీత మమ పతి మన పత్ని అనగా జనకుడు చెప్పాడు. ఇయం సీత
1: జనక సెడ్ షీజ్ మై డాటర్ సీత.
0: ఎక్కడో చూస్తున్నావు రామ సీత ఇక్కడ ఉంటుండాలి.
1: రామా యువర్
0: పుత్రి ఇయం సీత అన్నాడు.
1: యు ఆర్ లుకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ రామా. హియర్ ఇస్ మై సీత
0: డాటర్. చూడలేదు.
1: ఈవెన్ దెన్ యూ డిడ్ లుక్ ఎట్ హర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: వివాహమయ్యేంత వరకు కూడాను ఒక స్త్రీని చూడకూడదు అనేటువంటిది పెద్ద ప్రామిస్.
1: యూ హ్యావ్ టేకెన్ ఎ ప్రామిస్.
0: ఇది పెద్ద గుణము.
1: It's a very good, great quality.
0: గొప్ప గుణం అనేటువంటిది మీలో ఉంటుండాలి అది నేను గమనించాను.
1: You have got this great quality not look at any woman until you are married.
0: ధర్మము.
1: That is dharma.
0: కలుకని సత్యం వద ధర్మం చర అనేటువంటిది మీ యందు ఈ రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణంలో నింది.
1: That's direct evidence with regard to these two principles that you tell to follow dharma.
0: హింస.
1: Third, violence.
0: దీనిని నేను అంగీకరించను.
1: This I don't accept.
0: మీరు తాపస వేషమును ధరించి అరణ్యములో సంచరిస్తూ ఈ యొక్క ఆయుధములు చేపట్టి నీ యొక్క ఏమాత్రం కూడా నీకు అపకారం చేయనటువంటి యొక్క జంతువులను హింసించడము ఇది సరైనటువంటి ధర్మం కాదనింది.
1: యు ఆర్ వేరింగ్ ది అటైర్ ఆఫ్ ఎ రెనన్షియంట్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ యూ క్యారీ ఆల్ ద వెపన్స్ బట్ యూ కిల్ అనిమల్స్.
0: అయోధ్యలో జీవించేటప్పుడు నీ ఆయుధాలు నీకు అవసరం.
1: When you are in Ayodhya, you need all
0: kani aranyamulo tapasanveshamto neevu sancharinche samilo aayudhalu upayoginchakoodu.
1: In the attire of renunciant you should never make use of weapons.
0: Ee aayudhamulu upayoginchatame kaakunda
1: not only making use of them.
0: Ee mrugamulu neeku em apakaram chestunnayi.
1: What harm the animals have
0: done? Ee rakshasulu neeku em apakaram cheyatam ledu kada.
1: They are not doing any harm.
0: Nee joliki raavatam ledu kada.
1: They don't.
0: Alanti paristhithilo neevu nishkaranamga deenini himsinchadamu enta tappu.
1: It is a big mistake to harm them.
0: ఏనాడు కూడా నువ్వు సీత నోరెత్తి ఈ విధంగా పలికినటువంటిది కాదు.
1: సీత నెవర్ సెడ్ లైక్ దట్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్.
0: కానీ పురుష సింహమునకు ఉండవలసినటువంటి లక్షణం నీలో రెండు మాత్రమే ఉన్నది మూడవది లేదు.
1: దేర్ ద లయన్ ఆఫ్ మ్యాన్ షుడ్ హ్యావ్ టూ క్వాలిటీస్ యూ హ్యావ్ బట్ ద థర్డ్ క్వాలిటీస్
0: ఆదర్శ పురుషుడు నీవు.
1: యువర్ అన్ ఐడియల్ మ్యాన్.
0: అలాంటి వాని దగ్గర హింస అనేటువంటి పదము ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ రిసార్ట్ టు వైలెన్స్.
0: అప్పుడు వెళ్ళగా రాములు నవ్వుతూ సీత నీవు చెప్పినది నిజమే.
1: రామా స్మైలింగ్లీ సెడ్ సీత వాట్ యు సెడ్.
0: కానీ మునులకు తాపసులకు ఋషులకు అనేక రకములైనటువంటి కష్టములు కలిగిస్తున్నారు రాక్షసులు.
1: డెమన్స్ హావ్ బీన్ పుటింగ్ టు సఫరింగ్ ఆల్ ది సేజెస్ అండ్
0: సెయింట్స్. నాకు ఏం సహాయం కావాలని నేను అడగక పూర్వమే వారే వచ్చి నా సహాయాన్ని కోరుతున్నారు.
1: ఐ నెవర్ ఆస్క్డ్ దే దెంసెల్వ్స్ ప్లీడెడ్ విత్ మీ ఫర్ మై హెల్ప్.
0: హే రామా మా కష్టములను దూరం చేయి, ఈ రాక్షసు సమరించు, మా తపస్సులకు భంగం కావించకుండా చూసుకో.
1: They all prayed to me wanting my help so that they can carry on with their yagas.
0: కనుక వారికి నేను వాగ్దానం ఇచ్చాను.
1: I made a promise to them.
0: సీతనైనా వదులుతాను.
1: I am ready to give.
0: లక్ష్మణ్ అయినా వదులుతాను. కానీ నా ప్రామిస్ నేను వదలను.
1: ఐఎమ్ రెడీ టు గివ్ అప్ సీత, ఐఎమ్ రెడీ టు గివ్ అప్ లక్ష్మణ, బట్ ఐ నెవర్
0: పాపమో పుణ్యమో
1: యజ్ఞ
0: యాగాది క్రతువులు చాలా పవిత్రమైనటువంటివి.
1: యజ్ఞ యాగాస్ ఆర్ సేక్రెడ్.
0: వాటిని సంరక్షించడము, వాటిని ఆచరించేటువంటి ఋషులను నేను పోషించడము, ఇది నా కర్తవ్యం.
1: ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది సేజ్ అండ్ సెయింట్స్ అండ్ టు ప్రొటెక్ట్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్.
0: కనుక నేను వారికి వాగ్దానం చేశాను.
1: సో ఐ మేడ్ ఎ ప్రామిస్.
0: చెప్పిన మాటను తప్పను.
1: ఐ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: పలికి బొంకుట కంటే పాపమున్నా
1: దేర్ కెనాట్ బి ఎనీ,
0: ఇంతకంటే మహాపాపం ఏమిటి?
1: కెన్ దేర్ బి ఎనీ అదర్ సిన్ వర్స్ దాన్
0: మాట ఇచ్చి వదులుకోవటం కంటే పాపముందా?
1: హావింగ్ గివెన్ ఎ ప్రామిస్ ఇఫ్ యు డ్రాప్ ఇట్.
0: ఈ హింస చేయటంలో కూడా పాపం లేదు, కానీ చెప్పి తప్పిపోవటంలో పాపముంది.
1: బట్ దిస్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు గో బ్యాక్ ద ప్రామిస్.
0: సీత నీవు దీన్ని మర్చిపో.
1: సీత యు ఫర్గెట్ దిస్.
0: హింస చేయక తప్పదు.
1: వైలెన్స్ ఇస్ ఎ మస్ట్.
0: నా నిమిత్తమై కాదు,
1: నాట్ ఫర్ మై సేక్.
0: కేవలము ఈ తపస్సులు చేసేటువంటి తపస్సులు యొక్క శ్రేయస్సును కోరి.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సేజెస్ హూ హావ్ అండర్టేకెన్ పెనెన్స్.
0: ఇంతేకాక యజ్ఞయాగాది క్రతువుల వల్ల దేశమునకు ఎంతో శ్రేయస్సు కలుగుతుండాలి.
1: నాట్ ఓన్లీ దిస్ యజ్ఞయాగాస్ విల్ ఎన్షోర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: శ్రేయస్సు నిమిత్తమై నేను ఈ హింసను చేయక తప్పదు అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ ఐ మస్ట్ డూ దిస్ వైలెన్స్.
0: తిరిగి సీత పాదములంటే క్షమించమని ప్రార్థించింది.
1: సీత కాట్ హోల్డ్ ఆఫ్ హిస్
0: నాకు తోచింది నేను చెప్పినాను.
1: ఐ జస్ట్ ఎక్స్ప్రెస్డ్.
0: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమును గరపుగా పడతులెప్పుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని. పతికి అనేక విధమైనటువంటి హితములంతా బోధిస్తూ వచ్చింది మండోదరి.
1: మండోదరి వెంట్ ఆన్ గివింగ్ గుడ్ టీచింగ్.
0: ఆమె హితములను తాను మనసారా తీసుకోవటం చేతనే సీతను ఏ విధంగా కూడా హింసించలేకపోయాడు.
1: బికాస్ హీ యాక్సెప్టెడ్ వాట్ ఆల్ సీత సెడ్ గుడ్, హీ డిడ్ంట్ పుట్ హర్ ఎనీ.
0: కనుక సాత్వీమణులైనటువంటి స్త్రీలు అనేక విధములుగా పతులకు బోధించవలసినటువంటి ఒక రైట్ కూడా వారికి ఉంది.
1: సో ఆల్ చేస్ట్ విమెన్ హావ్ గాట్ దిస్ రెస్పాన్సిబిలిటీ.
0: వారు దారి తప్పిపోయినప్పుడంతా కూడా సరైన మార్గంలో ప్రవేశించడానికి స్త్రీలు కూడా వారికి అధికారం ఉంటుండాలి.
1: విమెన్ హావ్ గాట్ రైట్ టు కరెక్ట్ దేర్ హస్బెండ్స్ వెన్ దే ఆర్ ఆల్ ఇన్ ద రాంగ్ పాత్.
0: వారు అర్ధాంగి.
1: Because they are half body.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: వారి యొక్క జీవితం లోపల ఇల్లాలు దీనికి తగినటువంటి బాధ్యతలంతా వహించినటువంటిది.
1: The woman is called illalu, that carries the burden of the house.
0: కనుక రామచంద్ర నీవు చేస్తున్నటువంటి విషయంలో నాకు చెప్పే అధికారం ఉంది, నేను చెప్పాను.
1: Therefore, Ramachandra, I got every right. Therefore, I told you.
0: నేను నీ అర్ధాంగిని.
1: I am your half body.
0: నీ ధర్మపత్రిని.
1: I am your wife.
0: నీ ఇల్లాలను. నీ గృహలక్ష్మిని.
1: And every well
0: of your house. అది అధికారం లేదా?
1: Don't I have that right?
0: నీవు చేసేది ఇప్పటికైనా కూడా నాకు తప్పే.
1: Even now I say what you do is wrong.
0: నీవు అంగీకరించు లేక నీవు విసర్జించు, తప్పు తప్పే.
1: You accept it or not, it's a mistake.
0: ఈ పురుగులు సింహాలు నీ జోలికి ఏమైనా వచ్చినాయా?
1: The lions and tigers have
0: వాటి పాటికలు ఏమో దారి తప్పి వెళ్ళిపో. అడవిలో జీవించవలసినటువంటివి ఆ మృగములు తన స్వస్థానంలో తాము జీవిస్తున్నాయి.
1: The lions and tigers are moving in their own way.
0: మీరు కొట్టడం.
1: Why should you kill them?
0: ఇంకా ఋషులు మీరు రాకపోవడం పూర్వం కూడాను ఆ ఋషులు ఈ అరణ్యంలో జీవిస్తున్నారు.
1: The sages are here even prior to your coming here.
0: మీరు చిక్కారు కదా అని మీ దగ్గరికి వచ్చి వారు ప్రార్థిస్తున్నారు.
1: Because you are here, they pray to you.
0: కానీ అంత మాత్రం చేత ఈ విధమైనటువంటి రాక్షసుని హింసించకూడదు.
1: For that reason, you should not harm anybody.
0: రాక్షసు నీపైన ఏమైనా అపకారం చేసినప్పుడు నీవు దానికి ప్రతిపకారం చేయొచ్చును.
1: If demons did anything to you, you can certainly react.
0: ఈ మాటలు ఏమాత్రం కూడా రాముని చెవులకు పోలేదు.
1: రామునికి
0: ఒక్కటే ఒకటి, ధర్మ సంస్థాపనార్థము ధర్మమే నేను సాధించాలి.
1: రామ కేమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: నా కంటెదురుగా ఎవరైనా బాధలు పడుతుంటే నేను సహించలేదు.
1: ఐ కెనాట్ బేర్ ఇఫ్ ఎనీ వన్ ఇస్ సఫరింగ్.
0: పవిత్రమైన కార్యములు ఆచరించేటువంటి ఋషులను నేను రక్షించక తప్పదు.
1: ఐఎమ్ బౌండ్ టు ప్రొటెక్ట్ ది సేజెస్ దట్ డూ సేక్రెడ్ యాక్ట్స్.
0: కనుకనే దైవం అనేటువంటిది ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మమే దేశాన్ని రక్షిస్తుంది.
1: Therefore, when God protects dharma, that dharma will protect the country.
0: కనుక ఏ ధర్మము రక్షతే రక్షితః. ధర్మ ఏవ హతోహంతి. ధర్మమును మనం హతం చేస్తే ధర్మమే మనమును హతం చేస్తుంది.
1: If you kill dharma, that very dharma will kill you in turn.
0: కనుక సీత నీ విషయంలో నీవు జోక్యం తీసుకోవద్దు.
1: సో సీతా డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ దిస్ మ్యాటర్
0: అనింది. ఆమె చాలా బాధపడి ఈ దండకారణ్యం రావటమే నాకు ఒక దండనగా ఉంటుండాలి.
1: She felt it's a sad thing to step into Dandakaranya.
0: Enduku ee Dandakaranyam ostini?
1: Why?
0: Maroka aranyamuniki ekkadaina poi undakoodada?
1: We would have gone to separate.
0: Ee Dandakaranyamlo inte kaadu, inka enni enni pramadamu sambhavistayo.
1: What accidents, incidents await in future.
0: అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుండాలి.
1: Was feeling very sad within herself.
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీలయందు ప్రతి ఒక్కటి భవిష్యత్తు కూడాను ప్రతిబింబిస్తూ ఉంటుంటారు.
1: In the hearts of women with pure hearts, all the future incidents will reflect.
0: వసంతకాలం బయలుదేరింది.
1: It's the winter season.
0: పచ్చని ఆకులు చెలరేగినాయి.
1: There's greenery around.
0: చల్లని గాలులు వీస్తూ వచ్చాయి.
1: Cool breeze.
0: మృగములంతా కూడా సంచరించడం తగ్గిపోయింది.
1: All animals are not actively
0: moving. ఈ సమయాన్ని పురస్కరించుకున్నాడు.
1: He took the time.
0: వచ్చింది ఒక బంగారు లేడి.
1: There came a golden deer.
0: సీతకు తెలుసు.
1: సీతా నోస్.
0: ఈ ప్రపంచంలో బంగారు జింక లేదని తెలుసు.
1: సీతా నోస్ దట్ దేర్ కెనాట్ బి గోల్డెన్ డియర్.
0: సర్వసంగమును సర్వమును త్యాగం చేసినటువంటి సీతకు ఈ బంగారు లేడి పైన ఎందుకు ఆశ కలిగింది?
1: సీతా సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, వై షుడ్ యూ?
0: తన సర్వ నగరం కూడాను రాజ్యమును అన్నింటినీ త్యజించింది.
1: షీ సాక్రిఫైస్ ద కింగ్డమ్ అండ్ ఎవ్రీథింగ్.
0: అన్ని త్యజించడం చేతనే రామును పొందగలిగింది.
1: బికాజ్ షీ సాక్రిఫైస్ షీ కుడ్ హ్యావ్ రామ.
0: ఎప్పుడు ఈ యొక్క జింకను కోరిందో రాముడు దూరం అయ్యాడు.
1: ద మూమెంట్ షీ డిజైర్డ్ దిస్ గోల్డెన్ డియర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: కనుకనే త్యాగి అనేకి అమృతత్వ మానసు త్యాగం చేసినప్పుడు రాముడు దక్కాడు.
1: Because of sacrifice she could have Rama.
0: ఆశను పెంచుకున్నప్పుడు రాములు దూరం అయ్యాడు.
1: It's only the desire that has taken away from Rama.
0: Rama, నాకు ఈ జింకను కావాలి.
1: Rama, I want this deer.
0: కావాలనేటప్పటికి సీత ఏనాడు కూడా ఏ కోరిక కోరింది కాదు.
1: సీత నెవర్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఎర్లీ.
0: ఈనాడు నోరు తెరిచి నాకు ఈ జింక కావాలని కోరింది.
1: టుడే షీ ఆస్క్ డైరెక్ట్లీ.
0: కనుక తప్పక దీన్ని తీసుకుని వచ్చి సీతకు అందించి తృప్తి పెట్టాలి అని అనుకున్నాడు.
1: రామ వాంటెడ్ టు సాటిస్ఫై హర్ బై బ్రింగింగ్ ద డియర్ టు హర్.
0: లక్ష్మణుడు చెప్పాడు,
1: అన్నా
0: ఇది చాలా మాయ జింకగా ఉంటుండాలి.
1: ఇట్ ఆల్ జస్ట్
0: ఈ సమయంలో మీరు పర్ణశాల వదలకూడదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు లీవ్ దిస్.
0: జింకను సీతకు తెచ్చి ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ డియర్.
0: అవసరమైతే నేను వెళ్తానన్నాడు.
1: ఇఫ్ నెసెసరీ ఐ విల్ గో అండ్ బ్రింగ్ ఇట్.
0: కానీ రాములు వినలేదు.
1: రామ డిడ్ హియర్ దిస్.
0: కారణం ఏమిటి? రాములకు తెలియదా? తెలుసును.
1: వాట్స్ ది రీజన్? డస్ హి నాట్?
0: జరిగేది జరిగే తీరాలి.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్.
0: నేను పోయినప్పుడే సీతాపహరణ జరుగుతుంది.
1: సీతా కెన్ బి
0: సీతాపహరణ జరిగినప్పుడే రావణ మర్దన కూడా జరగడానికి వీల్ అవుతుంది.
1: దాట్ వుడ్ లీడ్ టు ది కిల్లింగ్ ఆఫ్ రావణ.
0: ఇవన్నీ కూడా మొదలే వేసుకున్న మాస్టర్ ప్లాన్లు.
1: ఇట్ ఇస్ ఆల్ ద మాస్టర్ ప్లాన్ ప్రిపేర్డ్ అహెడ్.
0: కనుకనే ఆ బంగారు లేడి ఏదని తెలిసి కూడాను రాముడు తిరిగి దాన్ని తరుముకుంటూ వెళ్లాడు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దేర్ కెనాట్ బి గోల్డ్ ఇన్ దేర్ స్టిల్ రామ వాజ్ ఆఫ్టర్ ఇట్.
0: అక్కడ పోతానే రాముల బాణం తగిలిన తక్షణమే ఆ యొక్క శాపం విమోచనమైపోయింది.
1: ద మూమెంట్ హీ షాట్ ద ఎరో దిస్ రిలీవ్డ్ ది కర్స్.
0: రామ స్పర్శ జరిగిన తక్షణమే వాడు మారీచుడుగా లేచాడు.
1: బికాజ్ ద టచ్ ఆఫ్ రామ హీ కేమ్ మారీచ. కేమ్ ఇన్ హిస్ ఫామ్.
0: కాదు జింక కాదు.
1: ఇట్స్ నాట్ ద డియర్.
0: మాయ లేడి.
1: ఇట్స్ ఇట్స్ వన్ దట్స్ ఇన్ అనదర్ ఫామ్.
0: పూర్వం కూడా దెబ్బలు తిన్నాడు.
1: హీ హాడ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఎర్లీ.
0: విశ్వామిత్ర యాగ సంరక్షణ నిమిత్తమైపోయినప్పుడు మారీచుడిని సముద్రంలో పడగొట్టాడు.
1: When he went there to disturb Vishwamitra Yaga, he was
0: కనుక రాముల శక్తి అది మారీచునికి చక్కగా తెలుసును.
1: సో మారీచ నోస్ ద పవర్ ఆఫ్ రామ.
0: అప్పుడు ఈ మారీచుడే హా సీత హా లక్ష్మణ అని అరిచాడు.
1: మారీచ హూ షౌటెడ్ హా సీత హా లక్ష్మణ.
0: అరిచేటప్పటికి సీత వినింది.
1: సీత హర్డ్ దిస్.
0: శ్రీరాములు గొంతు వలె ఉంటుండది.
1: ఇట్ అపియర్స్ టు బి ది వాయిస్ ఆఫ్
0: లక్ష్మణ. నీవు తక్షణమే వెళ్లి నీవు శ్రీరామచంద్రుడికి ఏమి ఆపత్తు జరిగిందో చూసుకుని రమ్మని.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ది వాయిస్ ఆఫ్ శ్రీరామ. వాట్ పాయింట్ ఆఫ్ డేంజర్ హీ ఈస్.
0: లక్ష్మణ సీత మాట వినలేదు.
1: లక్ష్మణ డిడ్ హియర్ దిస్.
0: రాముని యొక్క కంఠం కాదు ఇది.
1: ఇస్ నాట్ ది వాయిస్ ఆఫ్ రామ.
0: మాయ రాక్షసుల యొక్క స్వభావములు.
1: ఇట్ ఈస్ దట్ డెల్యూషన్.
0: కనుక రామునికి ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ బీన్ డేంజర్స్ పాయింట్.
0: రామ నారాయణ మూర్తి.
1: రామ ఇస్ గాడ్.
0: వదినా నీకు అంత మాత్రం తెలియదా?
1: Sister Lord, don't you
0: విచారించవచ్చు విచారించవద్దని చాలా ధైర్యం చెప్పాడు.
1: He went on pleading with her not to worry.
0: ఈమెకు తెలుసును ముందు రామకార్యము జరగడానికి నేను ఒక ఉపకరణము అని.
1: She knows what's going to happen, which she should be an instrument.
0: లక్ష్మణ్ ఎట్టైనా కానీ పంపాలి.
1: లక్ష్మణ హ్యాస్ టు బి సెంట్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
0: మంచి మాటలతో లక్ష్మణుడు కదలలేదు.
1: లక్ష్మణ డిడ్ పే హీ టు ఆల్ దిస్ గుడ్
0: వర్డ్స్. కఠినమైనటువంటి వాక్కు ఉపయోగపెట్టింది.
1: దెన్ షీ యూజ్డ్ హార్ష్ వర్డ్స్.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ అరణ్యంలో నీవు నేను రాములు ముగ్గురు తప్ప ఇంకా మరెవరు లేరు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ వీ త్రీ ఆర్ హియర్ నన్ ఎల్స్.
0: రాములు మరణిస్తే నీవు నన్ను పొందాలనుకున్నావా అని అడిగింది.
1: ఇస్ ఇట్ యువర్ ఐడియా టు హ్యావ్ మీ ఇన్ కేస్ రామా డైస్?
0: ఆ మాట వినలేక తాను బయలుదేరాడు.
1: లక్ష్మణ కుంట్ హియర్ దీస్ హార్ష్ వర్డ్స్. వెళ్తూ
0: వెళ్తూ కూడా తనకు హద్దును గీచాడు.
1: హౌఎవర్ హీ సెట్ ఎ బౌండరీ దేర్.
0: తల్లి ఈ యొక్క గీటును దాటి మాత్రం మీరు బయటకు రాకూడదు.
1: మదర్ డోంట్ గో బియాండ్ దిస్ లైన్ హీ సెడ్.
0: కానీ అన్ని విపరీత కాలం వచ్చేటప్పటికి వినాశం అయ్యేటప్పటికి ఈ రకమైనటువంటివన్నీ ఉద్భవిస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ టైమ్స్ ఐ వెయిటింగ్ అహెడ్
0: ఆఫ్ ఆల్ సచ్ థింగ్స్. బ్యాడ్ టైం కాదు సీతారాములకు.
1: బట్ ఫర్ సీతారామ ఇస్ నాట్ బ్యాడ్ టైమ్.
0: ఇది గుడ్ టైమ్.
1: ఇట్స్ ఎ గుడ్ టైమ్.
0: ఎందుకంటే జరపవలసినదంతా జరగాలి. రామావతారం ఎందుకు వచ్చిందో దాని యొక్క వృత్తాంతం అంతా ముందుకు జరగాలి.
1: దేర్ఫోర్ ద టాస్క్ ఆఫ్ రామావతారం మస్ట్ బి ఫుల్ఫిల్డ్.
0: వచ్చిండేది రాక్షస సంహారం కోసమని.
1: హి కేమ్ డౌన్ టు కిల్ దెమన్.
0: ఇప్పుడు ప్రారంభమైంది.
1: నౌ ఇట్స్ కమెన్స్మెంట్.
0: కనుకనే ఇది జరగాలని చెప్పినని లక్ష్మణుడు వెళ్లాడు.
1: సో లక్ష్మణ వెంట్.
0: రావణుడు వచ్చాడు మారు వేషంతో.
1: రావణ కేమ్
0: సీతను అపహరించాడు.
1: ఇన్ దిస్ గైస్ అండ్ అబ్డక్టెడ్ సీత.
0: అక్కడ నుంచి రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చేటప్పటికే పర్ణశాల ఖాళీగా ఉంటుండాలి.
1: బై టైమ్ రామలక్ష్మణ్ రిటర్న్
0: మధ్యలో మరొకటి జరిగింది.
1: సంథింగ్ హ్యాడ్ హ్యాపెన్డ్ ఇన్
0: దండకారణ్యం. బయలుదేరే ముందుగా
1: ప్రయర్ టు గోయింగ్ టు దండకారణ్యం
0: ఒక చెట్టు పైన ఒక పెద్ద పచ్చి కూర్చొని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బర్డ్ ఆన్ ఎ ట్రీ.
0: ఇది ఏమో ఒక రాక్షసి అనేటువంటి ఉద్దేశంతో సీత సందేహించింది.
1: సీత డౌటెడ్ దట్ ఇట్ మైట్ బి పాసిబ్లీ ఎ డెమన్.
0: ఇప్పుడు రాముడు అడిగాడు.
1: రామ ఆస్క్డ్
0: నీవెవరు పచ్చి అని ప్రశ్నించాడు.
1: హూ ఆర్ యూ వాట్ బర్డ్ ఆర్ యూ.
0: రామచంద్ర నేను మీ తండ్రి గారి స్నేహితుడు.
1: రామచంద్ర ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్
0: ఫాదర్. దశరథుడు నేను స్నేహితులం పూర్వము.
1: ఐ అండ్ దశరథ ఆర్ ఫ్రెండ్.
0: నా పేరు జటాయువు.
1: మై నేమ్ ఇస్ జటాయు.
0: నాకు వయసు అయిపోయింది.
1: ఐఎమ్ ఏజ్డ్.
0: కానీ నేను ఇక్కడే ఉంటున్నాను.
1: ఐఎమ్ హియర్.
0: మీరు ఇక్కడ పర్ణశాలను నిర్మించుకోండి.
1: బెటర్ యూ కన్స్ట్రక్ట్ యువర్ హట్.
0: ఇంట్లో లేనప్పుడు సీతను యొక్క మంచి చెడ్డలు నేను చూసుకుంటుంటాను అని ప్రామిస్ చేసింది.
1: జటాయువు మేడ్ ఎ ప్రామిస్ దట్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ సీతా దేర్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ రామలక్ష్మణ్.
0: ఈ అరణ్యంలో మీకు ఒక్కరు సహాయం లేరు.
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
0: నా సహాయం ఎంతైనా మీకు అవసరమే.
1: ఐ విల్ హెల్ప్ యూ.
0: ఇది నా అదృష్టము.
1: ఇస్ మై లక్.
0: కనుకనే ఈ సేవలో నన్ను పాల్గొనించినట్టుగా మీరు అనుగ్రహించండి అనింది.
1: గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ యూ.
0: సరే అప్పుడు జటాయువు అక్కడ పెట్టింది.
1: జటాయు
0: రావణుడు తీసుకుని పోతుంటే జటాయువు అతన్ని అనేక విధములు అడ్డు తగిలింది.
1: అండ్ జటాయువు ఇంటర్ఫీర్డ్ ఆన్ ద వే యాజ్ రావణ అబ్డక్టెడ్ సీత.
0: కానీ ఎంత అడ్డు తగిలినప్పటికీ
1: ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్
0: ఆ రాక్షసుడు ఈ జటాయువును రెక్కలు కొట్టివేసి తిరిగి వెళ్లిపోయాడు.
1: రావణ హాస్ హిట్ ది టూ వింగ్స్ ఆఫ్ జటాయువు.
0: రెక్కలు పడిపోయినటువంటి జటాయువు ప్రాణం పోయే ముందుగా ఏ విధమైన అవస్థలో ఆ విధమైన అవస్థలు పడుతుండాలి.
1: జటాయు హ్యావింగ్ లాస్ట్ బోత్ ఆఫ్ ది వింగ్స్ ఫెల్ డౌన్ అండ్ జస్ట్ ఎట్ ద లాస్ట్ మోమెంట్
0: రామలక్ష్మణుడు తెలుసు.
1: రామానోస్
0: ఈ ప్రమాదం జరుగుతూ ఉండాలని.
1: దిస్ ఇస్ ద డేంజర్ సిచ్యువేషన్.
0: చూసేటప్పటికీ చాలా బాధ కలిగింది.
1: హీ కేమ్ అండ్ సా దిస్ సిచ్యువేషన్.
0: సీత ఎక్కడ ఎక్కడ ఇద్దరు సాధించడానికి శోధించడానికి బయలుదేరారు.
1: దే వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత హిదర్ అండ్ థిదర్.
0: శోధించి శోధించి దారి తప్పిపోతున్నప్పుడు అక్కడ ఏదో ఇరువురికి జగడం చదివినట్టుగా ఆ మట్టి యొక్క దీన్నంత గుర్తును కనిపెట్టారు. రెక్క విరిగి పడింది.
1: దేర్ దే సా ద వింగ్స్ కట్ ఆఫ్.
0: రామా రామా రామా అని అరుస్తుండాలి.
1: జటాయు వాజ్ షౌటింగ్ రామా రామా.
0: రాములు పరిగెత్తాడు.
1: రామా ర్యాన్ దేర్.
0: ఆ జటాయుని తన తొడపైన వేసుకున్నాడు.
1: మేడ్ జటాయు సిట్ ఆన్.
0: జరిగినది ఇది ఏమిటో చెప్పమని చెప్పాడు.
1: యాస్క్ వాట్ హ్యాపెన్.
0: అప్పుడు చెప్పింది జటాయువు.
1: జటాయువు సెడ్
0: ఈ రావణుడు ఈ సీతను అపహరించాడు.
1: ఇట్స్ ఓన్లీ రావణ దట్
0: నేను అతనితో అనేక రకములుగా పోరాడినాను.
1: ఐ ఫాట్ విత్ హిమ్.
0: కానీ నా చేత కాలేదు.
1: బట్ ఐ కుడ్ హెల్ప్.
0: కడపటికి నా గతి ఈ విధంగా మారిపోయింది.
1: దిస్ ఇస్ ది మై ప్లైట్ నౌ
0: అని చెప్పి చెప్పేటప్పటికి లక్ష్మణ్ణి పంపించి జలమును తెప్పించి ఆ జటాయువు నోట్లో పోసి దాని ప్రాణము రాముడు తొడపైనే పోయింది.
1: హీ సెంట్ లక్ష్మణ టు బ్రింగ్ వాటర్ అండ్ రామా మేడ్ జటాయువు డ్రింక్ వాటర్ అండ్ జటాయువు
0: అడిగినటువంటి దశరథునికి చిక్కలేదు ఈ ప్రాప్తి.
1: దశరథ డిడ్ డిజర్వ్ దిస్.
0: అడగనటువంటి జటాయువుకు లభించింది ఈ ప్రాప్తి.
1: జటాయు వితౌట్ ఆస్కింగ్.
0: అందువలనే అడుగకువేమో మనస అడుగకువేమో మనస.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓ మైండ్ డోంట్ ఆస్క్.
0: అడుగుకొలది అది అడుగునబడునని.
1: ఇఫ్ యు ఆస్క్ మోర్
0: అడుగకున్న పని వడిగానగునని అడుగకువేవో మనస.
1: ఓ మైండ్ నెవర్ ఆస్క్. ఇఫ్ యు బిగిన్ టు ఆస్క్ ఇట్ విల్ బి ఫర్దర్
0: అడుగని శబరిని ఆదరించడే.
1: వితౌట్ ఆస్కింగ్ శబరి
0: అడుగక తనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి కలిగించడే అడుగకువేవో మనస.
1: వితౌట్ ఆస్కింగ్ ప్లీడింగ్ జటాయువు కూడా
0: జటాయువు అడుగుకునిపే సద్గతిని కలిగించాడు రాముడు.
1: రామా గేవ్ ఆల్ ద రిడెంప్షన్.
0: అడిగినప్పటికీ తన తండ్రి అయినటువంటి యొక్క దశరథునకు ఈ సద్గతి కలిగించలేదు.
1: దో ద ఫాదర్ దశరథ ఆస్క్ ఫర్ ఇట్ బట్
0: ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి ప్రాప్తో ఆ విధమైన ప్రాప్తి లభ్యమవుతుంటారు.
1: వేర్ అండ్ వెన్ అండ్ హౌ వాట్ ఈస్ గోయింగ్ కెప్ట్.
0: అది వారి వారి పూర్వజన్మ పుణ్యము వల్లనే లభ్యమవుతుంటాయి.
1: It's all because the merit of the past.
0: అందరికి సమానమైనటువంటి యొక్క స్థితి ఎవరికి లభ్యం కాదు.
1: There cannot be equality.
0: దైవానుగ్రహం ఎవరిపైన పోతుందో, ఎవరు ఏ జన్మంలో ఏ విధమైనటువంటి పుణ్యమును ఆచరించారో ఆ పుణ్యాన్ని పురస్కరించుకుని ఈ దయము దైవం యొక్క దయ తాకుతూ ఉంటుంది.
1: We do not know what merit one has done in the past, the recipient of God's grace.
0: ఆ జటాయువుకు సద్గతి కలిగించాడు, కర్మకాండం చేశాడు.
1: జటాయువు had the fortune of reaching last rites in the hands of Rama.
0: అప్పుడు చెప్పింది ఈ జటాయువు.
1: Then Jatayu said,
0: తన ప్రాణం విడిచేక ముందుగా Rama,
1: before death he said, Rama,
0: మీరు మతంగ పర్వతం పైన ఉన్నాడు సుగ్రీవుడు.
1: There is Sugriva on Matanga Mountain.
0: ఆ సుగ్రీవుని స్నేహం మీరు చేసుకుంటుంటే తప్పక మీకు విజయం సంభవిస్తుంది అని.
1: If you have friendship with Sugriva, you are bound to be successful.
0: ఇంకా ఆ సుగ్రీవుని నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమయ్యారు.
1: సో రామలక్ష్మణ స్టార్టెడ్
0: ఈ మధ్య కాలంలో ఎన్నెన్ని రాక్షసులు ఎన్నెన్ని విధంగానో వీరిని బాధిస్తూ వచ్చారు.
1: సో మెనీ డెమన్స్ స్టార్టెడ్ హస్ డన్ ఇన్ ద పాస్ట్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: ఆ జటాయువుకు సద్గతి కలిగించాడు, కర్మకాండం చేశాడు.
1: జటాయువు హ్యాడ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ రిచింగ్ లాస్ట్ రైట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ.
0: అప్పుడు చెప్పి

0: వచ్చారు.
1: సో మెనీ డెమన్ స్టార్టెడ్ హర్టింగ్ దెమ్.
0: కానీ
1: బట్
0: హింసను చేయకూడదు అని సీత ఏ విధంగా రాములకు బోధించిందో ఆ హింస చేయవలసే వచ్చింది.
1: దో సీత సెడ్ నాట్ టు బి వైలెంట్, నాట్ టు రిసార్ట్ టు వైలెన్స్.
0: మన జోలికి ఎవరు రావటం లేదు కదా అని చెప్పింది సీత.
1: సీత సెడ్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: ఇప్పుడు ఏ విధంగా వచ్చారు సీత జోలికి?
1: హౌ డిడ్ దే కమ్ అండ్ ఇంటర్ఫేర్?
0: సీత ఎవరి జోలికైనా వెళ్ళిందా? లేదు.
1: సీత డిడ్ కమ్ ఇన్ ది వే ఆఫ్ ఎనీబడీ.
0: రాక్షస గుణములు ఆ విధంగా ఉంటుంటాయి.
1: డెమన్స్ హ్యాబిట్స్ ఆర్ లైక్ దాట్.
0: వారు కారణం లేని కార్యంలో ప్రవేశిస్తుంటారు.
1: అన్నెసెసరీ
0: అవసరం లేనటువంటి పనుల్లో కూడా వాళ్ళు ప్రవేశిస్తుంటారు.
1: దుర్మార్గమైన
0: విషయాల్లో ముందంజ వేస్తుంటారు.
1: ఇన్ ఆల్ వికెట్ వేస్ దే గో హెడ్.
0: దీనికంత కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ కామమే మూల కారణం.
1: ఇట్స్ ఆల్ ద డిజైర్ దట్
0: కర్గని అసత్యం ఆడడానికి ఇదే మూల కారణము.
1: బికాజ్ దే అటర్ లైస్.
0: పరస్త్రీలను చూడడానికి ఇదే మూల కారణము.
1: బికాజ్ దే లుక్ ఎట్ ద విమెన్.
0: హింస సాగించడానికి ఇదే మూల కారణము.
1: ఇస్ ద కాజ్ ఫర్ వైలెన్స్.
0: ఈ మూడు కూడా మంచిది కాదు చెప్తని సీత ద్వారా లోకానికి చక్కని ఆదర్శాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఈ స్త్రీ ఐడియల్స్ taught by Sita.
0: కనుకనే రామాయణం అనేటువంటిది సీతారామాయణమే కాని రామాయణం కాదు అన్నారు.
1: సో రామాయణ ఇస్ ది హిస్టరీ ఆఫ్ సీత.
0: రామ అంటే సీత అని అర్థము. సీత యొక్క అయనమే రామాయణము.
1: ఇట్స్ ది స్టోరీ అండ్ హిస్టరీ ఆఫ్ సీత, దట్ ఇస్ రామాయణ.
0: కనుక మార్గదర్శకురాలైనటువంటి సీతనే కాని రాములు కాదు.
1: సో సీత ఇస్ ఐడియల్ అన్నట్టు రామ.
0: ప్రతి విషయమునందు కూడా సీత అనేక విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ సీత గేవ్ సో మెనీ అడ్వైజెస్.
0: ఎందుకనగా ఆమె భూజాత.
1: బికాజ్ షీస్ ద డాటర్.
0: ఈ భూమి యందు ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితుల్లో ఏ విధంగా సంచరిస్తుంటాదో అది ఆమెకే తెలుసును.
1: షీ నోస్ ప్రెటీ వెల్ వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఆన్ అర్త్.
0: కనుక ప్రకృతి యొక్క పరివర్తన అంతా, ప్రకృతి యొక్క రహస్యం అంతా సీతకే చక్కగా తెలుసు.
1: సీత నోస్ క్లియర్లీ వెల్ ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్.
0: కనుకనే ప్రకృతి యొక్క ప్రమాణము సీత యొక్క ప్రమాణమే.
1: వాట్ ఆల్ దట్ సీత సేస్.
0: కనుక సీత సంకల్పములన్నీ కూడాను సత్య సంకల్పములే.
1: సో ఆల్ హర్ థాట్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: ఆమె దృష్టి అంతా కూడాను సత్య దృష్టియే.
1: షీ హ్యాడ్ ది కరెక్ట్ విజన్ ఆఫ్ ట్రూత్.
0: ఆమె చర్యలన్నీ కూడాను ధర్మచర్యలే.
1: ఆల్ హర్ యాక్షన్స్ ఆర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సీతారాముల యొక్క చరిత్రమునందు సర్వధర్మములు కూడాను సర్వ సత్య స్వరూపము కూడా ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది స్టోరీ, ఇన్ ది హిస్టరీ ఆఫ్ సీతారామ యు ఫైండ్ ధర్మ.
0: కనుక సీతారాములనగా ఏమి? సత్య ధర్మ స్వరూపులే సీతారాములు.
1: సీతారామ స్టాండ్ ఫర్ ద ట్రూత్ సత్య అండ్ ధర్మ ద రైచియస్నెస్.
0: కనుక వీరిద్దరు కూడాను ఈ చిత్రకూటంలో ఉంటున్నారు.
1: బోథ్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఆన్ చిత్రకూట.
0: ఈ చిత్రకూటంలో ఉంటున్నప్పుడు
1: వెన్ దే వర్ దేర్
0: వివేకము అనేటువంటి లక్ష్మణుడు కూడా ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఆల్సో లక్ష్మణ ది ఇంటెలిజెన్స్.
0: జీవి సీత.
1: సీత ఇస్ ఇండివిజువల్.
0: దేవుడు రాముడు.
1: రామ ఇస్ గాడ్.
0: సీతాదేవుడు అనగా పరమాత్మ ప్రకృతి రెండు కలిసేటప్పటికి ఆనందం అనేటువంటిది ఉట్టి పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనియన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్
0: దీనిని ఉపనిషత్తునంతా కూడాను అన్ని విధముల భగవంతునికి సరి అయినటువంటి సహస్ర నామంలో సత్ చిత్ ఆనందము సరి అయిన నామము అన్నారు.
1: ఉపనిషత్ గేవ్ ఎ లిస్ట్ ఆఫ్ సో మెనీ నేమ్స్. సచ్చిదానంద ఇస్ ది కరెక్ట్ ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ది డివినిటీ.
0: సత్
1: సత్
0: సత్యమైన స్వరూపము.
1: సత్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: చిత్తు సత్య జ్ఞానము.
1: చిత్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ ట్రూత్.
0: కనుక నీ జ్ఞానము సత్యము రెండు చేరేటప్పటికీ ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ద కాంబినేషన్ యూనియన్ ఆఫ్ ట్రూత్ అండ్ విజ్డమ్ దేర్ ఇస్ బ్లిస్.
0: కనుక నీ మన యందు ఉండేటువంటి యొక్క సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క ఏకత్వానికి మనము తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బ్రింగ్ యూనిటీ.
0: అప్పుడే మన జీవితత్వమునకు ఆనందము హాయి చేకూరుతుంది.
1: అండ్ దెన్ యూ లేవ్ అవర్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
0: కనుక ఆనందం ఆనందం అని చెప్పి ప్రపంచం ఉన్నటువంటి యొక్క ప్రకృతి విషయాల్లోపల మనం ప్రవేశిస్తే ఆనందం మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్.
0: ఎంత ప్రవృత్తి లక్షణములే.
1: ఇట్స్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ నేచర్.
0: ప్రవృత్తిని మనం లక్ష్యంలో ఉంచుకుని నివృత్తిని సాధించాలి.
1: యూ జస్ట్ లివ్ ఇన్ ది వరల్డ్.
0: నివృత్తి లక్ష్యం ఉంచుకుని ప్రవృత్తిలో మనం బ్రతకాలి.
1: యూ కెన్ లివ్ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్సైట్.
0: ఈ ప్రేయో మార్గం అనేటువంటిది క్షణభంగురము.
1: And therefore the outward vision is momentary.
0: Preyo margame shashtamainatundi.
1: The inward path is permanent.
0: Adiye mukti margamu ani.
1: And that is the proper path.
0: Mukti anaga emiti?
1: What do you mean by this?
0: Anaga tana yokku unnatundi vanchanu vimukti gavinchukotame mukti.
1: The mukti liberation means to give up all the desire.
0: Kariku vanchanalu kramakramena manamu tagginchukuntu povali.
1: Therefore we have to reduce our desires.
0: Vanchanu perige koladi kudanu aanandamu tarigipothu vastuntadi.
1: When we have more and more of desires, our happiness will diminish. Vanchanu
0: peragala emi vanchalu peragali?
1: What type of desires?
0: Daiva sambandhamainatundi vanchalu peragali.
1: All the desires of godly desires.
0: Prakriti sambandhamaina vanchalu taragali.
1: Worldly desires should be reduced.
0: Appude aanandam kudanu manaku abhiruddhi avutundi.
1: Then our bliss will increase.
0: Manavudu ee naadu aanandanni aashisthunnadu.
1: Today man
0: సుఖాన్ని ఆశిస్తున్నాడు. ఈ ఆనంద సుఖములు అనేటువంటి ఎక్కడ ఉంటున్నాయి?
1: వేర్ డూ ఫైండ్ దెమ్?
0: దైవ సన్నిధిని తప్ప మరొక చోట మనకు లభ్యం కాదు.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్సిమిటీ ఆఫ్

0: ఈనాడు మనం అనుభవించేటువంటి ఆనందములంతా కూడా క్షణభంగురాలు.
1: ఆల్ ది హ్యాపీనెస్ దట్ యు హావ్ ఇన్ ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: అప్పటికప్పటికి సంతృప్తిని పరిచేటువంటివి.
1: దే సాటిస్ఫై ఫర్ ద మూమెంట్.
0: కాబట్టి ఇది కాదు మన ఆనందము.
1: ఇట్స్ నాట్ దట్ హ్యాపీనెస్.
0: ఆత్మానందమే ఆనందము.
1: ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఈ దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎన్ ఎఫర్ట్ టు అటైన్ డివినిటీ.
0: కనుక దైవమే మన యొక్క ప్రధానమైన ఆనందము.
1: దేర్ఫోర్ వి ఫైండ్ బ్లిస్ ఇన్
0: గాడ్. ఈ దైవానందాన్ని పెంచుకుంటూ ఉంటే క్రమక్రమేణ మనకు బాధలే ఉండవు.
1: ఇఫ్ యు ఎంజాయ్ దట్ బ్లిస్ యు విల్ నాట్ సఫర్.
0: కనుక ఈ రామాయణం లోపల అనేక విధమైనటువంటి యొక్క ప్రతి చర్య కూడాను ఒక ఆదర్శవంతమైనటువంటి చర్యలే.
1: దేర్ఫోర్ ఇన్ రామాయణ ఆల్ ఎపిసోడ్ సెక్షన్ ఐ
0: రాముడు కాని సీత కాని లక్ష్మణుడు కాని ఈ మూవులు కూడా అందించినటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆదర్శ సూత్రములే. మానవులు బాధలు అనేటివేటివే ఉండవు.
1: దేర్ బి నో సఫరింగ్.
0: మానవునికి అశాంతియే ఉండదు.
1: దేర్ బి నో రెస్ట్లెస్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ ఆదర్శాన్ని మనం అనుసరించటం లేదు.
1: Because we are not following ideals.
0: అభిష్టాల్లోనే మన జీవితం అంకితం చేసుకుంటున్నాము.
1: We spend our life in desires.
0: కనుకనే అభిష్టముల కంటే ఆదర్శం చాలా శాశ్వతమైనటువంటిది.
1: మోర్ దాన్ ది డిజైర్ ఐడియల్ ఇస్
0: మనిషి మరణించినప్పటికీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
1: మ్యాన్ మేడ్ ఐ బట్ ద ఐడియల్
0: ఆదర్శములు అన్ని కూడా నువ్వు చిరంజీవులు.
1: ఆల్ ఐడియల్స్ ఆర్ ఇమోర్టల్.
0: దీనికి మృత్యు అనేటువంటిదే లేదు.
1: హావ్ నో డెత్.
0: కనుకనే ఇట్టి ఆదర్శం అనేటువంటిది ఎన్నో వేల సంవత్సరముల కిందట జరిగినటువంటిది రామాయణం.
1: రామాయణ హ్యాపెన్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: ఇన్ని వేల సంవత్సరములు జరిగినప్పటికీ ఈ ఆదర్శములు ఇప్పటికి కూడా భారతీయుని హృదయం నందు ప్రకాశిస్తూనే ఉంటున్నాయి.
1: దో థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై దీస్ ఐడియల్స్ ఆర్ షైనింగ్.
0: ఎవరూ దీన్ని చెడపడానికి వీరు ప్రయత్నించలేదు.
1: నో వన్ కెన్ వైప్ దెమ్.
0: ప్రయత్నించినప్పటికీ ఇది చెడిపోయేటువంటివి కాదు.
1: ఈవెన్ దే ట్రై టు డూ ఇట్ దే కెనాట్ బి వైప్డ్.
0: వజ్ర సంకల్పములు,
1: స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఇలాంటి వజ్ర సంకల్పములైనటువంటి యొక్క రామ సంకల్పములు సీత సంకల్పములు ఎవరు చేరిపగలరు?
1: The determination as strong as that of a diamond, who can wipe them out?
0: అమృతమయమైనటువంటి సంకల్పములను అందరూ ఆశ్రయించవలసింది.
1: The nectarine thoughts one should follow.
0: అందరూ ఆశ్రయించే నిమిత్తమై వారలు కూడాను మానవాకారాన్ని ధరించి వచ్చారు.
1: In order to benefit everyone of us to follow their path, they have taken human form.
0: నిమిత్తమై మానవాకారం ధరించారు.
1: To teach to humanity, they have come in human form.
0: ఆకారం ధరిస్తే మానవులు దీన్ని ఏమాత్రం అనుసరించలేరు.
1: If it should be different form, humanity cannot follow.
0: ఇంత భగవంతుడు ఇంత తక్కువ స్థాయికి దిగి కూడాను ఇంత బోధిస్తూ ఉండినప్పటికీ ఇంకా మానవులు దీన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though God has come down in such a low level, but man is not able to understand that.
0: ఎంత హై స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఒక భగవంతుడు.
1: God is in a very high standard.
0: అలాంటి వాడు ఎంతో క్రిందికి దిగి
1: he has come down to such a low level.
0: దీన్ని ఆదర్శవంతంగా కాపాడాలని ఆదర్శ మార్గాన్ని చూపించాలని ఎన్ని విధములు బోధించినప్పటికీ కానీ వీరి మతికి ఏమాత్రమూ చేరటం లేదు.
1: ఈ టీచింగ్ ఆల్ ఐడియల్ షోయింగ్ ద ఐడియల్ పాత్.
0: విరుద్ధమైన మార్గం అనుసరించి
1: ఫాలోయింగ్ ద రాంగ్ పాత్.
0: విపరీతమైన బాధలకు గురి అవుతున్నారు.
1: అండ్ దే వర్ పుట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
0: కట్టగలిపటికి మేము చేసింది రైట్ అని చెప్పి భావిస్తున్నారు.
1: దే థింక్ దట్ వాట్ దే హావ్ డన్ ఇస్ రైట్.
0: ఇది చాలా తప్పు, చాలా తప్పు. సత్య అసత్యములు రెండింటినీ గుర్తించడానికి మనం ఒక విధమైనటువంటి ప్రమాణపూర్వకంగా జీవించాలి.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో. యూ షుడ్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: మన కాన్షియన్స్ కి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ లివింగ్ నాట్ సాటిస్ఫైడ్.
0: మన ఆత్మకి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ నాట్ లివింగ్
0: ఫర్ భగవంతుని యొక్క తృప్తే నీ తృప్తి.
1: ఇఫ్ గాడ్ ఈస్ సాటిస్ఫైడ్ యూ ఆర్ సాటిస్ఫైడ్.
0: భగవంతునికి తృప్తికరమైనటువంటి కర్మలే నీ యొక్క నిజ కర్మలు ధర్మములు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి సాటిస్ఫైయింగ్ ప్లీజింగ్ టు గాడ్.
0: ఏ కర్మను చేసినప్పటికీ భగవత్ తృప్తే.
1: Whatever you do, it should be pleasing unto God.
0: కనుక వేదములు చెప్తూ వచ్చాయి.
1: సో వేద సే
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. భగవంతుని ప్రీతి కోసం నేను చేస్తున్నాను.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
0: అలాంటి వారి జన్మనే నిజమైన జన్మ.
1: దట్ ఇస్ ద రియల్ లైఫ్.
0: అలాంటి వారి జీవితమే నిజమైన జీవితం.
1: దట్ ఇస్ ద ట్రూ లైఫ్.
0: అతను పొందాడు పెద్ద ఆనందమైనటువంటి యొక్క దివ్యస్థితిని.
1: దే కుడ్ రీచ్ దట్ బ్లిస్ఫుల్ డివైన్
0: శరభంగుడు. శరభంగుడు,
1: శరభంగుడు.
0: భగవంతుడా, నీకు ఇష్టమైన కార్యములే నేను చెయ్యాలి.
1: శరభంగుడు సెడ్ గాడ్ ఐ వాంట్ టు డూ దట్ దట్ విల్ మేక్ యు.
0: నీ ఆజ్ఞనే నేను శిరసా వహించాలి.
1: ఐ మస్ట్ ఫాలో యువర్ కమాండ్.
0: నాకు ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ లైఫ్.
0: నీ ఆజ్ఞ తప్ప మరొకటి లేదు.
1: అదర్ దాన్ యువర్ కమాండ్ ఐ హావ్ నథింగ్ ఎల్స్.
0: నీతో మాట్లాడాను, నీకు నమస్కరించాను, ఇంకా నాకు ఈ శరీరం నాకు అక్కర్లేదు.
1: ఐ హావ్ సీన్ యూ, ఐ టాక్ టు యూ, ఐ కాట్ హోల్డ్ యువర్ ఫుట్, ఐ డోంట్ వాంట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఈ జీవితం చాలించమని ప్రార్థించాడు.
1: ఐ విల్ ఎండ్ అప్ మై లైఫ్ నౌ.
0: అలాంటి మహర్షులు, అలాంటి మహనీయులు, అది అంటే మహామహా తల్లులు ఎంతమందో ఉంటున్నారు లోకంలో.
1: In this world, the sages, saints, noble souls, a number of them are present in the
0: world. కనుకనే ఆదర్శ పురుషులైనటువంటి యొక్క అవతారములను చక్కగా మనం అనుసరిస్తూ రావాలి.
1: So we should follow this incarnation as an ideal man.
0: వారి నిమిత్తమై వారు రాలేదు.
1: దే హావ్ నాట్ కమ్ ఫర్ దేర్ సేక్.
0: లోక నిమిత్తమై వారు ఉద్భవిస్తున్నారు.
1: దే హావ్ కమ్ ఫర్ ద వరల్డ్.
0: లోక నిమిత్తమై శరీరమును ధరిస్తున్నారు.
1: దే హావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్ ఫర్ ద వరల్డ్.
0: కర్మను కూడాను లోక నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ సొసైటీ.
0: ఇన్ని కంటితో చూచి కూడాను, చెవులతో విని కూడాను వారి చెవులను వారు నమ్మలేకపోతున్నారు.
1: దో యు లిసన్ దో యు సీ
0: వారి కళ్ళను వారు నమ్మలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ యువర్
0: పరుల చెవులతో వింటున్నారు, పరుల కన్నులతో చూస్తున్నారు.
1: యు సీ విత్ అదర్స్ ఐస్ యు
0: లిసన్ మానవత్వము.
1: Is that human life?
0: చెవులేమైపోయినాయి, నీ కన్నులేమైపోయినాయి.
1: What happened to your ears? What happened to your eye?
0: నీ కన్నులు నీవు నమ్మలేకపోయినప్పుడు నీవు ఎట్ట మనిషి అయిపోతావు?
1: If you don't have any belief in your
0: sight, చెవులు నీవు నమ్మలేనప్పుడు నీవు ఏ విధంగా నీవు మానవుడు అవుతావు?
1: When you don't rely on your own hearing, how can you be
0: a human? నీవు మానవుడు కావాలంటే నీ చెవులను నీవు నమ్ము, నీ కన్నులను నీవు నమ్ము.
1: In order to be human, have full faith in
0: ఎవరెన్ని చెప్పినప్పటికీ నీ వినవద్దు.
1: Never pay heed to others' words.
0: ఎవరెన్ని చూసినప్పటికీ నీవు లక్ష్యం చేయవద్దు.
1: Don't care others' eyes.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: Follow your own truth.
0: నీ ధర్మాన్ని నీవు అనుసరించు.
1: Follow your dharma.
0: సత్య ధర్మములే మానవునికి సరి అయిన నేత్రములు.
1: These two satya dharma are the eyes of mankind.
0: ఈ సత్య ధర్మములనే నేత్రములు లేనటువంటి వాడు కేవలం అంధుడే కదా.
1: Without these two eyes, one is blind.
0: ఇలాంటి అంధత్వమైనటువంటి విద్యలు ఎన్ని నేర్చి ప్రయోజనమే?
1: What is the use of all education then?
0: కనుకనే అంధత్వుడు అనేటువంటి వాడు దేనిని గుర్తించలేడు.
1: A blind man cannot see anything.
0: కళ్ళు డిగ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరలైరి.
1: Though they have eyes, they are blind that they are not able to see
0: your
1: beautiful form.
0: అతి మనోహరమైన నీ గానమాలింప నెరలైరి.
1: Though they have ears, they are not able to listen to your melodious music.
0: ఏమి ప్రయోజనం? చెవులున్నాయి, వినటం లేదే.
1: What is the use? You have ears, you don't listen.
0: కన్నులున్నాయి, చూడటం లేదే.
1: You have eyes, you don't see.
0: చూస్తున్నాయి, దేన్నో చూస్తున్నాయి.
1: You see so many things.
0: వింటున్నాయి, దేన్నో వింటున్నాయి.
1: You listen many other things.
0: కానీ భగవంతుని చూడటం లేదు, భగవంతుని వాక్యములు వినటం లేదు.
1: You don't see God. You don't listen to divine words.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మహాప్రాప్తి సంబంధమైనటువంటిది.
1: Human life is meritorious.
0: ఎన్ని జన్మముల యొక్క పుణ్య ఫలమో ఈ మానవత్వంగా వస్తుండాలి.
1: It is the result of past merits.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మము నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ శరీరం.
1: బాడీ ఈజ్ గిఫ్టెడ్ టు ఫాలో ద పాత్ ఆఫ్
0: ధర్మ. జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఫాలో ద బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: ఈ నరజన్మం ఇంత దుర్లభమైనటువంటి నరజన్మం వచ్చి కూడాను కేవలం వానరుల వలె, రాక్షసుల వలె, పశువుల వలె మనం ప్రవర్తిస్తున్నామంటే మానవులు అనే దానికి సార్థకం ఏమిటి?
1: హ్యాంగ్ బీన్ బోర్న్ being born a human, we behave like a monkey and a demon and
0: an animal. You don't need
1: to do anything.
0: Satyame daivamu.
1: Truth is God.
0: Dharmame daivamu.
1: Dharma is God.
0: Ennitini manam visvasinchali.
1: We should have full faith in
0: this. Mana vedam cheppindi satyam vada dharmam chara.
1: Tell truth and follow dharma.
0: ఈ రెండింటిని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో దీస్ టూ.
0: అనుసరించడం అంటే ఏమిటి? మన చేతనైనంత వరకు కూడాను మనం ఆచరణలో పెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ ప్రాక్టీస్.
0: ఎవరిని చూచినా కానీ దైవ స్వరూపంగానే చూచు.
1: Whomsoever you may see is divine. అందరి యొక్క ఆత్మతత్వం
0: ఒక్కటే.
1: We should know the spirit is same in all.
0: శరీరములు వేరు వేరు.
1: Bodies are different.
0: ఆభరణములు వేరు వేరు.
1: Jewels are many.
0: కానీ బంగారం ఒక్కటే.
1: But gold is one.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: We should know this truth.
0: కనుక
1: so
0: రామాయణం లోపల ఏ ఘట్టము తీసుకున్నప్పటికీ, ఏ అంశము తీసుకున్నప్పటికీ, ఏ పరిస్థితి తీసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు ఆదర్శం, ఆదర్శం, ఆదర్శం.
1: ఇన్ రామాయణ, if you take any event or an episode or any situation, is full of ideals.
0: Kanuka ramacharitamunu hrudayamunandu chitrinchukoni tadwara jeevithanni sarthakam gavinchukodaniki tagina krushi cheyali.
1: Therefore we should make an attempt to pictureize ramayana in our hearts.

0: ரூபரம் சாந்தம் சர்வநாமதரம் சிவம் சச்சிதானந்தரூபம் அத்வைதம் சத்யம் சிவம் சுந்தரம் சத்யம் சிவம் சுந்தரம் சர்வரூபதரம் சாந்தம் சர்வநாமதரம் சிவம் சச்சிதானந்தரூபம் அத்வைதம் சத்யம் சிவம் சுந்தரம்.
1: It is that the supreme peace of the divinity that assumes myriad forms. All names are His, all forms are His. And that divinity is non-dual, truth, goodness and beauty. Embodiments of love.
0: రెండు దినముల నుంచి కూడాను మీరందరూ ఎంతో శ్రమలకు వచ్చి ఇక్కడికి వచ్చని అన్ని విషయంలో కూడాను చక్కగా వింటూ వచ్చారు.
1: ఫర్ ద లాస్ట్ టూ డేస్ యు హావ్ బీన్ లిసనింగ్ టు సెవరల్ ఆఫ్ ది థింగ్స్ పాస్డ్ ఆన్ టు యూ బై స్పీకర్స్ సిట్టింగ్ ఆల్ ద టైమ్ ఫేసింగ్ ఆల్ ద స్ట్రెయిన్.
0: ఇంత దూరం నుంచి నువ్వు వచ్చి ఇన్ని శ్రమలకు వచ్చి ఇంత మీరు ఈ సమావేశంలో ప్రవేశించటం చాలా అదృష్టము. ఇది
1: ఇట్స్ యువర్ గుడ్ లక్ అండ్ ఎ గ్రేట్ ఫార్చ్యూన్ టు బి హియర్ టు అసెంబుల్ హియర్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ అండర్గోయింగ్ ఆల్ ద ట్రబుల్ అండ్ ద స్ట్రెయిన్.
0: ఎంత ధనం కూడా ఖర్చు పెట్టారు, ఎంత సమరకు వచ్చారు, ఇది ఏ నిజమైనటువంటి యొక్క హృదయమునకు సరి అయినటువంటి సాక్ష్యం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ హార్ట్స్ ఈజ్ ద రియల్ విట్నెస్ ఆఫ్ ఆల్ ద బ్లెస్ దట్ యు ఎంజాయిడ్ హియర్ ఫర్ ఆల్ ద మనీ దట్ యు స్పెండ్ టు ట్రావెల్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్సెస్.
0: లోకములో వేరే కొద్ది జనులు ఉంటారు.
1: In this world there are many, many people, lots of people with money.
0: కానీ ఇంత కొద్ది మందికి మాత్రమే ఇట్టి అవకాశం లభించటం చాలా అదృష్టం.
1: You are fortunate to be here. You are the chosen one. You are the selected one to be here.
0: ముఖ్యంగా మీరు ఇక్కడికి రావటం చేత మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి?
1: Having come all the way, most importantly, what is that you are supposed to know?
0: కొన్ని లక్షల స్కూల్స్ ఉన్నాయి.
1: There are lakhs of schools.
0: కానీ కొన్ని లక్షల కాలేజెస్ ఉన్నాయి.
1: There are lakhs and lakhs of colleges.
0: కానీ ఇన్ని ఉండినప్పటికీ మొట్టమొదటి మీరు తెలుసుకోవాల్సినటువంటిది మన హృదయంలో ఉన్నటువంటి యొక్క కాలేజీ స్వభావాన్ని మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
1: బట్ వీ షుడ్ అండర్స్టాండ్ దేర్ ఇస్ కాలేజ్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్ దట్ విల్ టీచ్ అస్ లెసన్స్ ఇన్ ద లాంగ్ రన్.
0: సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఈ ఫైవ్ కూడాను మీరు గుర్తించాలి.
1: You have to recognize the basic human values, the truth, right action, peace, love and non-violence.
0: ఐదుది చదివినప్పుడే మీరు గొప్ప విద్యావంతులవుతారు.
1: You will be really educated in the true sense of the term if at all you are well versed and experience these five values.
0: లోకములో ఎంతమంది లాయర్స్ అంత ఉన్నారు, పెద్ద పెద్ద గ్రంథాలు చదువుతున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ మెనీ లాయర్స్ who go through volumes, big volumes.
0: కానీ ఇంత లాయర్స్ ఉండినప్పటికీ అంత లాయర్స్ తయారవుతున్నాం.
1: In spite of extensive reading of voluminous books, all lawyers ultimately end up their career as liars.
0: ఎంతమంది డాక్టర్స్ అంతా ఉంటున్నారు, ఆ డాక్టర్స్ అంతా ఉంది ఏం ప్రయోజనము?
1: There are many, many doctors. What's the use, finally?
0: ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ కు ఒక విధమైనటువంటి యొక్క ఫైటింగ్.
1: There is a conflict fighting between two doctors.
0: యూనిటీ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: There is no unity in this world today, anywhere.
0: మొట్టమొదటి మీరు ఎక్కువ గుర్తించవలసినటువంటిది యూనిటీ.
1: ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు కల్టివేట్ అండ్ డెవలప్ ఈజ్ యూనిటీ.
0: మనం అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: దట్ వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఓన్లీ ఫాదర్ ఈజ్ వన్.
1: బట్ ద ఫాదర్ ఈజ్ వన్.
0: హీజ్ గాడ్.
1: ఫాదర్ ఈజ్ వన్, హీజ్ గాడ్.
0: కనుక ఆ ఫాదర్ యొక్క బిడ్డలమే మనం అంతరం అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదటి స్థిరం చేసుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ఎ ఫర్మ్ ఫెయిత్ కన్విక్షన్ దట్ వి ఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ద సేమ్ గాడ్.
0: కనుక చిల్డ్రన్ లో కొంచెం కొంచెం చిన్న చిన్న కొంచెం కొంచెం దోషాలు కలుగుతుంటాయి.
1: దేర్ మే బి సర్టన్ డిఫెక్ట్స్ అమంగ్ చిల్డ్రన్.
0: కానీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి.
1: బట్ వీ నీడ్ టు అడ్జస్ట్ among ourselves.
0: అంతేకాదు అండర్స్టాండ్ చేసుకోవాలి.
1: నాట్ ఓన్లీ దాట్, వీ హావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్.
0: అండర్స్టాండ్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ఇట్స్ క్వైట్ ఈజీ టు అడ్జస్ట్.
0: అడ్జస్ట్మెంట్ కు మేము మొట్టమొదటి ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అడ్జస్ట్ ఇన్ ద బిగినింగ్.
0: అండర్స్టాండింగ్ చేసుకో.
1: ఫస్ట్ అండర్స్టాండ్.
0: ఏదో ప్రేమతో నా నిమిత్తమై బోధిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఎనీథింగ్ ఈజ్ సెడ్, ఎనీథింగ్ ఈజ్ డన్ అవుట్ ఆఫ్ షియర్ ప్యూర్ లవ్.
0: ఈ సైంటిస్ట్ చాలా వరకు దీనికి అభివృద్ధి అవుతున్నారు.
1: యూ నో ది నంబర్ ఆఫ్ సైంటిస్ట్ ఆర్ గ్రోయింగ్ ఇన్ నంబర్ డే బై డే.
0: ఈ సైంటిస్ట్ చేసేటువంటి వందరన్నీ కూడా కేవలం సెన్సెస్ లేనిటువంటివి.
1: ఆల్ ది యాక్షన్స్ ఆఫ్ ఎ సైంటిస్ట్ are those that have got nothing to do with the senses.
0: Sense to chesetuvanti yokka science science kaadu.
1: And in fact, if the science that deals with these senses is not science at all.
0: Adi practical jeevithanki vastundi.
1: But all that scientific knowledge comes under practical experience.
0: Kanaka meeru ippudu scientist chesetuvanti anni kudanu chaala tappude chestunnaru.
1: What many of scientists do is this. They do commit so many mistakes.
0: Anni samajam varaku apakarame jarugutunnaru kani upakaram em matram jaragaledu. Help chestunnam annattunnaru kani help cheyatam ledu, hurt chestunnaru.
1: Scientists are hurting, damaging the society in the name of helping them.
0: Kani cheppatame help.
1: They say that they are helping.
0: Kani help ekkada ledu.
1: But there is no help at all.
0: ఒక ప్లేన్ ఎక్కితే ఆ ప్లేన్ ఎక్కడి నుంచి పోతుందో ఏమిటో.
1: When once they board the flight, where it would stop, where it would land, they do not know.
0: కనుక అది అన్ని విధాలు కూడా ప్లేన్ ఎక్కడానికి భయము, దిగడానికి భయము, అన్నిటికీ భయము, భయభ్రాంతులతో మానవత్వం జీవిస్తున్నారు.
1: We are fearful of fear today to board the flight and to get down from the flight, full of fear.
0: ఎలుకకి ఇంత రియాక్ట్కే ఇంత భయపడుతున్నారు.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ఎ ర్యాట్ దట్ స్టార్టెడ్ మూవింగ్ ఎర్ దేర్ ఈజ్ కాజ్ ఫర్ కమోషన్.
0: ఇదంటి మానవులు ఇంకా గొప్ప గొప్ప సైంట్ లోపల పెద్దగా అయినప్పుడు ఎంత భయం ఏర్పడుతుంది.
1: Then you can imagine what amount of frightening that scientists would cause to everybody.
0: Scientists chuste varu em chestunaro em cheptunaro artame kaadu.
1: In fact, we do not understand what a scientist aims at, what he does, what he wants to do.
0: Kanuka ఏమాత్రము దాని దేని కొన్ను మనం భయపడకూడదు.
1: సో వీ డోంట్ నీడ్ టు ఫియర్ ఎనీథింగ్.
0: Don't fear.
1: No, don't fear.
0: ఈ ఫియర్ వల్ల ఎవరికి అనేక విధమైనటువంటి యొక్క భ్రాంతులు అభివృద్ధి అవుతాయి.
1: Out of fear, you begin to imagine so many things to happen.
0: ఇప్పుడు ఒక చిన్న కూరగాయలు తినాలంటే భయము.
1: Where a fright even to partake vegetables.
0: Fruits తినాలంటే భయము.
1: We're also afraid of fruits.
0: దాంట్లో ఏమొస్తుందో ఏమో.
1: We don't know what is contained in them.
0: అంతా మిషన్తో కొన్ని విధమైనటువంటి యొక్క మందులతో తయారవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ యూజ్డ్ ఆల్ వెజిటబుల్స్ ఆర్ పొల్యూటెడ్.
0: అన్ని పొల్యూటెడ్.
1: ఆల్ ఆర్ పొల్యూటెడ్.
0: ఫుడ్ పొల్యూటివ్.
1: దేర్ ఇస్ ఫుడ్ పొల్యూషన్.
0: వాటర్ పొల్యూటివ్.
1: వాటర్ పొల్యూషన్.
0: విండ్ పొల్యూటివ్.
1: ఎయిర్ పొల్యూషన్.
0: అన్ని కూడా పొల్యూషన్.
1: ఆల్ ఆర్ పొల్యూటెడ్.
0: మనం ఎట్టు బ్రతకాలి.
1: How to carry on our life in the midst of this pollution?
0: Kanuka naki pollution lekunda prathi okati maname manamu chetulaga cheskovali.
1: Therefore we have to solve for ourselves this problem of pollution.
0: Ee ruchi kosamani manam bayata tattadanta prayatnam chesi maa deham yokka aarogyanni paadu cheskokoddu.
1: For simply to go by our taste, we should not eat anywhere and spoil our health.
0: కనుక హెల్త్ ముఖ్యంగా చూసుకోవాలి.
1: హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: హెల్త్ ముఖ్యంగా చూసుకుంటే బిడ్డలు మనకి హెల్తీగా పుడతారు.
1: వెన్ వన్స్ యూఆర్ హెల్దీ యూ విల్ హ్యావ్ హెల్దీ చిల్డ్రన్.
0: హెల్తీగా పుట్టినటువంటి పిల్లలకు అది బాల వికాస్.
1: ది హెల్దీ చిల్డ్రన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బాల వికాస్.
0: ఆ బాల వికాస్ లోపల వాళ్ళకు మంచి బోధన చేయాలి.
1: వీ హ్యావ్ టు టీచ్ దెమ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: సత్యం ఏది పలికినా నీవు సత్యాన్ని పలుకు.
1: Whatever may happen, you should tell them that they should speak truth.
0: Truth cheppame kaakunda evaremi nindinchinakunda nu nee peaceful ga untundu.
1: We should also tell them whatever people others say about you, accuse you, criticize you, but remain in peace.
0: Purva purushudanta kuda nu mauna vahistunnaru.
1: In olden days, all seekers and rishis observed silence.
0: Sadhana chese samayam lopala silence chala help chestundi.
1: For all spiritual practices, silence is important. It helps.
0: Eppudu silence manu help chestundo appudu manaku shanti chekurtundi.
1: When silence starts helping your spiritual path, you can remain in peace.
0: Shanti cheyinappudu andulonchi gunnu pavitramainatundi prema manlo aavirbhavistundi.
1: When once you are peaceful, there generates the pure sacred love.
0: ఎప్పుడు ప్రేమ వచ్చిందో అప్పుడు ఎనిమీస్ ఏ ఉండరు.
1: When once there is love, there is no scope to have any enemy.
0: కనుక ఎవరు నీకు ఎనిమీ? ఎవరు లేరు.
1: If you put a question, who is your enemy? None. No enemy at all.
0: అందరూ ప్రేమతో జీవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, all should make every attempt to lead the life of love.
0: లోక శాంతికి ప్రేమ ఒక్కటే మాత్రం ఆధారం.
1: For the world peace, love is the foundation.
0: Kani peace, peace antunnaru. Kani ekkada kuda peace ledu. Anta peace is saying.
1: Though people say peace, peace, peace, but everywhere only pieces, pieces, that's all.
0: Annitni mukkal chestunnaru.
1: We go on cutting to pieces.
0: Country ni kuda mukkal chesaru.
1: We divide the country to bits.
0: ఈ కంట్రీస్ అంటే ఒక్కో స్టేట్ స్టేట్ ప్రత్యేకంగా చేసుకోవటం.
1: వి ఆల్సో డివైడ్ ది కంట్రీ ఇంటు నంబర్ ఆఫ్ ప్రావిన్సెస్ స్టేట్స్.
0: కనుక మనం కంట్రీని కూడా మన కంట్రీని మన కంట్రీగా పెట్టుకోవాలి.
1: వి షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ నేషనాలిటీ, పెట్రియటిజం.
0: పేటెడ్ యూ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు నేను ఇండియా నుంచి వచ్చాను.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ ఎ క్వశ్చన్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్, యూ షుడ్ సే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా.
0: కాదు పుట్టపర్తి అనంతపురం జిల్లా అని ఇవన్నీ మనిషి పుట్టిపోకూడదు.
1: యూ షుడ్ నాట్ సే ఐఎమ్ ఫ్రమ్ పుట్టపర్తి డిస్ట్రిక్ట్ అనంతపూర్. దాట్స్ నాట్ కరెక్ట్ ఆన్సర్.
0: ఇదంతా చిన్న చిన్న చిన్న చిన్న ఆన్సర్స్.
1: దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ సింపుల్ స్మాల్ ఫ్యాక్టర్స్ యాజ్ యూ రెస్పాండ్.
0: కానీ పెద్ద ఆన్సర్ ఏం చెప్పాలి? నేను ఇండియా నుంచి వచ్చాను.
1: ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఈస్ దట్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను అమెరికా నుంచి వచ్చాను.
1: ఐఎమ్ ఫ్రమ్ అమెరికా.
0: కాదు కాలిఫోర్నియా నుంచి వచ్చాను అని చెప్పడము అది ఒక పీస్.
1: యూ షుడ్ నాట్ సే ఐఎమ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఇట్ ఇస్ ఓన్లీ ఫ్రాక్షనల్ పీస్.
0: కనుక అట్ట చెప్పకూడదు.
1: యు షుడ్ నాట్ సే దట్.
0: అంత విశాలమైన భావంతో మనము జీవించాలి.
1: యు షుడ్ లీడ్ యువర్ లైఫ్ విత్ ద బ్రాడ్ మైండెడ్ నేచర్.
0: ఈ బ్రాడ్ మైండ్ రావడం చాలా అదృష్టమే.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ గుడ్ లక్ వన్ విల్ బి బ్రాడ్ మైండెడ్.
0: ఈ బ్రాడ్ మైండ్ మనం పెంచుకున్నప్పుడే పిల్లలు కూడా బ్రాడ్ మైండ్ గా అభివృద్ధి అవుతారు.
1: And once we have that broad-mindedness, our children also will develop broad-minded nature.
0: ఎలా తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు తగినటువంటి పిల్లలుగా ఉంటుంటారు.
1: And the parents also would be broad-minded. Their children would be broad-minded.
0: కనుక పిల్లలు మంచిగా ఉండాలనుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులు చక్కని మార్గాన్ని నడచాలి.
1: If you want the children to be perfect, the parents have got to be perfect to begin with.
0: పిల్లలు సరిగా లేదంటే పేరెంట్స్ లోనే మిస్టేక్.
1: If the children are not proper, the mistake lies with the parents.
0: కనుక పేరెంట్స్ చిల్డ్రన్ చూసుకోవటంలో అది జాగ్రత్తగా ఉండాలి.
1: So parents should look after their children with utmost care.
0: కొంత వయసు వచ్చేస్తానే పిల్లల తల్లిదండ్రుల మాటలు వినరు.
1: At certain age, children would not pay heed to the words of their parents.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: తల్లిదండ్రులు సక్రమమైన మార్గంలో లేకపోవటం చేత పిల్లలు కూడాను ఆ మార్గమనే అనుసరిస్తుంటారు.
1: The reason is, as parents' behavior is not proper, the children are not prepared to follow them.
0: చీమలైనా ఒక లైన్ పెట్టి ప్రయాణం చేస్తుంటాయి.
1: The ants would move in a particular line.
0: కానీ మానవుడి నాడు అట్టి స్వభావం లేదు.
1: But man is not of that nature, orderliness.
0: కనుక మంచి పిల్లలు కావాలనుకుంటే, పిల్లలు సరైనటువంటి అభివృద్ధికి రావాలనుకుంటే తల్లిదండ్రులు మంచి భావంతో ఉండాలి.
1: If you want good children, if you want children to have good behavior, first of all, the parents should be set right.
0: పేరెంట్స్ సపరేట్ గా ఉండకూడదు.
1: Parents should not be separate.
0: ఇద్దరు కూడా ఏకంగా ఉండాలి.
1: There should be one, both of them.
0: తల్లిదండ్రులు ఇద్దరు చేరి ఒకే మాటనే మాట్లాడాలి.
1: The mother and father should stand united, one word.
0: మదర్ ఒకటి చెప్తే ఫాదర్ ఇంకోటి చెప్పటం ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్ ఇఫ్ ఫాదర్ అండ్ మదర్ డిఫర్ విత్ ఈచ్ అదర్.
0: ఇద్దరు కూడా ఒకటే మాటగా పిల్లలకు బోధించాలి.
1: బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బి వన్ యునైటెడ్ యాజ్ దే టీచ్ దేర్ చిల్డ్రన్.
0: కనుక మొట్టమొదట సత్యాన్ని బోధించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ టీచ్ ట్రూత్.
0: ట్రూత్ ఉంటే అదొక్కటే అన్నింటికీ ఆధారం.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ట్రూత్, ఇట్ ఈస్ ద బేస్.
0: సత్యం నాస్తి పరో ధర్మ. ధర్మం అనేటువంటిది సత్యం నుంచినే పుట్టింది.
1: ధర్మ, ద కోడ్ ఆఫ్ కాండక్ట్, రైచియస్నెస్, రైట్ యాక్షన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మం అనేటువంటిది నుంచి ఈ పీస్ పుట్టింది.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ ధర్మ ద పీస్ కమ్స్ అవుట్.
0: ఈ పీస్ అండ్ శాంతి నుంచినే ప్రేమ పుడుతుంది.
1: అండ్ ఈజ్ అవుట్ ఆఫ్ దిస్ పీస్ ద లవ్ ఇస్ బోర్న్.
0: లవ్ పుట్టినప్పుడే అందరూ non-violence.
1: And when once there is love, all will be non-violent. There will be non-violence.
0: Peacefulga untaru.
1: We'll all be peaceful.
0: Kada deshaniki ippudu shanti kavali anukunte motta motta manamu satyanni anusarinchali.
1: Therefore, if you want the country to be peaceful, we should follow the principle of truth.
0: Truth anetundi great grandfather.
1: Truth is great grandfather.
0: Kada truth manamu anusarinchali.
1: So we should follow the truth.
0: Truth ante emiti?
1: What is truth?
0: Manasekam, vachasekam, karmanyekam, mahatmanam.
1: It is the harmony, the unity of thought, word and deed.
0: Thought okati pettukunedi, words okati cheppedi, kriya inkoti chesedi. Adi asatyam.
1: If thought, word and deed are at divergence, if they are different, well, that's all false.
0: Kanuka manamu మనసులో ఉన్నటువంటిదే పిల్లలకు బోధించాలి.
1: Therefore, what is there in the mind must be told to our children.
0: అప్పుడే పిల్లలు మంచి చక్కగా ఆదర్శప్రాయులుగా తయారవుతారు.
1: Then only children would mold themselves as ideal people.
0: కనుక మనము ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ గా మనం పెరగకూడదు.
1: We should not grow in artificial life.
0: Heartful life ఏగా కావాలి.
1: It's not artificial, but it should be heartful life.
0: కనుక ఆర్టిఫిషియల్ ఉంటుంటే చాలా చెడిపోతారు.
1: ఇఫ్ యు లీడ్ ఆర్టిఫిషియల్ లైఫ్, యుల్ బి స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్.
0: అంతా ఆర్టిఫిషియల్ అయిపోతుంది.
1: హోల్ థింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ టుడే.
0: చదువుకోవడం ఆర్టిఫిషియలే.
1: Even learning is artificial.
0: ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత మంత్రాలు చదివినా, ఎన్ని విధమైనటువంటి యొక్క ధ్యానం చేసినా, అంత ఆర్టిఫిషియల్.
1: The reading, the chanting, the meditation, repeating name, everything is artificial today.
0: హార్ట్ నుంచి రావాలి.
1: Everything should come out of the heart.
0: ధ్యానం చేస్తున్నానని కన్ను మూసుకుంటారు.
1: In the name of meditation, some close their eyes.
0: కన్నులు మూసుకుంటున్నారు కానీ మనసు ఎక్కడ తిరుగుతున్నారు?
1: Eyes are closed, but where is the mind?
0: Mind ఇష్టం వచ్చేటంత తిరుగుతూ ఉంటుంది.
1: Mind goes on wavering, goes on moving.
0: కనుక ఈ మైండ్ మొట్టమొదట కంట్రోల్ చేయాలి.
1: Therefore, the mind must be under check first.
0: మన మనుష్యానం కారణం బద్ధమోచయో.
1: It is the mind that is responsible both for liberation and bondage.
0: మన థాట్స్ ఎలాంటివో మన యొక్క యాక్షన్ అలాంటిదే అవుతుంది.
1: As is the thought, so is the action.
0: కనుక థాట్స్ మొట్టమొదట మంచి సరైన మార్గంలో పోటీ.
1: Therefore, we should see, we develop good thoughts.
0: అప్పుడే మనకు గుడ్ యాక్షన్ కూడా వస్తుంది.
1: Then we'll resort to good action.
0: గుడ్ యాక్షన్ వచ్చినప్పుడు గుడ్ రిజల్ట్ చేయవలసి వస్తుంది.
1: When once we are in good action, you are bound to have good result.
0: కనుక మీరు మొట్టమొదట థాట్స్ పవిత్రమైనట్టుగా పెట్టుకోవాలి.
1: Therefore, we should see that all our thoughts are sacred.
0: మనసు పోయినట్టంతా కూడా మనం నడచకూడదు.
1: We should not act according to the vagaries of the mind.
0: Mind manaku swadhinamlo undali kani mind swadhinamlo manam undakoddu.
1: The mind should be under our control. We should not be under the control of the mind.
0: Mind mad monkey.
1: Mind is a mad monkey.
0: Adi ishtam vachatte egurutu untadi.
1: It goes on jumping hither and thither.
0: Kani bhagavantuni vaipu marachinappudu చాలా క్వైట్ గా ఉంటుంది.
1: బట్ ద సేమ్ మైండ్ వెన్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ ఇట్ రిమైన్స్ స్టడీ.
0: సూర్యుడికి విరుద్ధంగా మనం తిరిగినప్పుడు సూర్యుడు లైట్ అంతా మన వీపు పైన పడుతుంది.
1: వెన్ వన్స్ యు గో అగేన్స్ట్ ద సన్ ఆల్ ద హీట్ విల్ బి ఆన్ యూ.
0: అప్పుడు నీ షాడో అంతా నీకంటే పెద్దదిగా పెరుగుతుంది.
1: అండ్ ద షాడో వుడ్ బి మచ్ లాంగర్ దాన్ యూ.
0: అప్పుడు ఆ షాడోనే మాయా.
1: అండ్ దట్ లాంగ్ షాడో బిగర్ దెన్ యూ ఈజ్ ఇల్యూషన్ మాయా.
0: నీవు సూర్యుడికి విరుద్ధంగా తిరిగినప్పుడు నీకు మాయ ఎక్కువైపోతుంది.
1: వెన్ వన్స్ యూ టర్న్ అగేన్స్ట్ యూ విల్ బి ఇన్ దిస్ ఇల్యూషన్ మాయా.
0: నీవు సూర్యుని వైపు తిప్పితే నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వెన్ యూ వాక్ టువర్డ్స్ ద సన్ ద షాడో విల్ బి అండర్ యువర్ ఫీట్.
0: కనుక నీవు మొట్టమొదట మాయను జయించాలనుకుంటే నీవు భగవంతుని వైపున నీ యొక్క మనసును మార్చాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు విన్ ఓవర్ దిస్ ఇల్యూషన్ యూ షుడ్ డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: నీ యొక్క మనసును డైరెక్ట్ గా నీవు దైవం వైపు తిప్పినప్పుడు నీ షాడో నీ పాదాల కిందకి వచ్చి పడిపోతుంది.
1: దెన్ వన్స్ ద మైండ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ ద షాడో ఆఫ్ ఇల్యూషన్ విల్ బి అండర్ యువర్ ఫీట్.
0: కనుక మనం కొంచెం టైం కూడా తీసుకోవాలి.
1: We should take time, sufficient time.
0: ఇప్పుడు గడియారంలో మూడు ముళ్ళు ఉంటాయి.
1: You find three hands in a watch.
0: ఒకటి పిరిపిరిపిరిపిరి తిరుగుతుంది కిక్గా.
1: One hand runs very fast.
0: అదే seconds.
1: That is seconds hand.
0: Seconds ఏమి 60 seconds అయినప్పుడు ఒక్క మినిట్ అవుతుంది.
1: 60 seconds constitute a minute.
0: 60 minutes అయినప్పుడు ఒక hour అవుతుంది.
1: 60 minutes make an hour.
0: కాబట్టి అవర్ని చూస్తాము కానీ మనం సెకండ్స్ మినిట్స్ చూడము.
1: We immediately check the hours hand and not the minutes and seconds hand.
0: ఈనాడు సెకండ్ హ్యాండ్స్ తిరుగుతూ ఉండాలి.
1: Today what's happening? The second hand is in full swing.
0: సెకండ్ హ్యాండ్స్ తిరిగేటువంటి దాన్ని స్పీడ్ గా పోతుంటది. అది నాకు చాలా ఆనందం అని అనుకుంటాము.
1: As the second hand runs very fast, you think that you are very happy.
0: కానీ ప్రయోజనం లేదు.
1: It's useless.
0: ఆ సెకండ్ హ్యాండ్స్ అంతా కూడా విలువలేనటువంటివి.
1: The second hand is second hand, useless.
0: Minutes hand కూడాను అంతే.
1: Minutes hand also is useless.
0: నీకు కావాల్సినటువంటి అవర్స్.
1: What you need is this hours hand.
0: Hours hand ను నీవు భద్రంగా పెట్టుకోవాలి.
1: You should keep it, keep your view on this, our hand. Therefore, your mind should not waver, should not run after. Therefore, it's the mind that is responsible for liberation and bondage. It is the same mind that will put you in bondage. And it's the very mind that confers freedom or liberation. Therefore, you should keep your mind under control. If you want to control your mind, you should have exact correct battery.
0: Cells.
1: You should make use of correct battery cells.
0: Cells control.
1: When the battery cells are fresh and new, everything will be under control.
0: Battery కొంచెం weak అయిపోతే time కూడా weak అయిపోతుంది.
1: When once the battery is weak, the time also will be wrong.
0: కనుక time అంతా కూడాను battery పై ఆధారపడి ఉంటుంది.
1: So the time depends on the battery.
0: కనుక మనము మన మనసు అనేటువంటిది సరైన రీతిలో పెట్టుకుంటే తప్పక ఏకాగ్రత కలుగుతుంది.
1: When once you control your mind, you'll be able to develop concentration.
0: సత్య ప్రేమతో మనము దీన్ని పోషించాలి. సత్య ప్రేమతో.
1: And then it's the truth, the love and compassion that will foster our life.
0: Love is truth.
1: Love is truth.
0: Truth is love.
1: Truth is love.
0: Kabatti truth love rendu kuda permanent ve.
1: Truth and love, both of them are permanent.
0: Love is truth.
1: Love is truth.
0: Live in love.
1: Live in love.
0: Appude neeku sarinaatvanti oka chetam kurudutundi.
1: And then only you'll be steady, concentrated. It's not worldly love.
0: It is spiritual love.
1: This is spiritual love. We should safeguard, protect this spiritual love. Then only you'll be steady minded. Or else, it's going to be so narrow, simple and cheap. Therefore, we have to control our mind. See that the mind is diverted towards God always. Then only you will be peaceful. You may feel that it is a difficult process.
0: కానీ అంత సులభమైనటువంటిది మరొకటి ఇంకోటి లేదు.
1: బట్ భగవాన్ సేస్ ఇట్ ఇస్ సింప్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: మైండ్ కంట్రోల్ చేయటం చాలా సులభం.
1: టు కంట్రోల్ ద మైండ్ ఇట్ ఇస్ ఎ వెరీ సింపుల్ జాబ్.
0: నిజంగా భగవత్ ప్రేమనే అభివృద్ధి అయితే మైండ్ సులభంగా కంట్రోల్ అవుతుంది.
1: దెన్ వన్స్ యూ హ్యావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్, మైండ్ గెట్స్ కంట్రోల్డ్ ఆటోమేటికలీ.
0: మైండ్ భగవంతుని పైన లేనప్పుడు అది కంట్రోలే కాదు.
1: వెన్ ద మైండ్ ఇస్ not after God, not directed towards God, it can never be under control.
0: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా అంతా ఇదంతా భగవంతుని యొక్క పని అని అనుకోవాలి.
1: Whatever you do, whatever you say, whatever that's done, consider it as God's will, divine.
0: ఇదంతా God's.
1: Everything is God's will.
0: భగవంతుని యొక్క సంకల్పమే ఇవన్నీ.
1: All these things happen according to God's will.
0: నా సంకల్పమని నీవు అనుకోకూడదు.
1: You cannot claim your doership.
0: నీ సంకల్పం అయితే నీవెందుకు కంట్రోల్ చేయకూడదు?
1: ఇఫ్ ఇట్స్ రియలీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, వై కాంట్ యూ కంట్రోల్?
0: కాబట్టి నీలో లేదే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ ద డూయర్.
0: అంతా కూడా భగవంతుని యొక్క సంకల్పం.
1: యూ షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ గాడ్స్ విల్.
0: కనుక అన్ని కూడా భగవంతుని యొక్క సంకల్పం.
1: ఆల్ థింగ్స్ ఆర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ విల్.
0: అది కూడా భగవంతుని యొక్క సంకల్పం.
1: గుడ్ అండ్ బ్యాడ్ హ్యాపన్ అకార్డింగ్ టు గాడ్స్ విల్.
0: మంచి జరిగినా భగవంతుని యొక్క సంకల్పమే.
1: గుడ్ ఆల్సో హ్యాపన్ అకార్డింగ్ టు హిమ్.
0: ఆ బ్యాడ్ కూడా ఎందుకోసం ఇచ్చాడు ఏమో.
1: బ్యాడ్ థింగ్స్ మే హ్యాపన్, వై?
0: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
1: ఇట్స్ ఆల్సో ద గాడ్స్ గిఫ్ట్, వై?
0: ద
1: ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ద విక్టరీ అండ్ ద డిఫీట్, దే ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు అన్నింటినీ కూడా భగవంతుని యొక్క ప్రేమతో నీవు అనుభవించు.
1: Therefore, in every aspect, experience the divine love.
0: ఆ డివైన్ లాను అనుసరించినప్పుడే
1: వెన్ వన్స్ యు ఫాలో గాడ్
0: అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి.
1: ఆల్ థింగ్స్ ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: ఈనాడు వరల్డ్లీ లాను నువ్వు అనుసరిస్తున్నావు.
1: టుడే యు రన్ ఆఫ్టర్ వరల్డ్లీ లా.
0: వరల్డ్లీ లా లయర్.
1: ఇఫ్ యు ఫాలో వరల్డ్లీ లా యు ఆర్ ఎ లయర్.
0: కనుక డివైన్ లా దట్ ఈస్ లవ్.
1: ద డివైన్ లా ఈజ్ లవ్.
0: కనుక ఆ లవ్ నువ్వు అనుసరించుకో.
1: సో యు ఫాలో ద డివైన్ లా.
0: ఆ డివైన్ లవ్ ఎప్పుడు కూడా నీకు ఏ విధమైనటువంటి యొక్క ద్రోహము చేయదు.
1: ద డివైన్ లా విల్ నెవర్ బిట్రే యు.
0: ఎవరేమైనా అనుకోని.
1: దట్ ఎనీవన్ స్పీక్ హ్యాస్ ద లాయ్.
0: ఎవరు ఏ విధమైనటువంటి విమర్శలు చేయని.
1: దట్ ఎనీవన్ క్రిటిసైజ్ హ్యాస్ ద విష్.
0: కానీ నా లవ్ నాది.
1: బట్ ద లవ్ విత్ ఇన్ మీ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదంత డివైన్ లవ్. డివైన్ లవ్. డివైన్ లవ్.
1: దట్స్ ఆల్ ద డివైన్ లవ్. ద ప్యూర్ సీక్రెట్ లవ్.
0: కనుక అట్టి భావాన్ని పెట్టుకున్నప్పుడే నీ పిల్లలు, నీ యొక్క ఫ్యూచరు, ఓ పిల్లల యొక్క ఫ్యూచరు చాలా మంచి అనుభవంగా, మంచి అభివృద్ధిగా, మంచి సక్సెస్ గా జరుగుతుంది.
1: ఇఫ్ యు హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డివైన్ లవ్, యువర్ ఫ్యూచర్, ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ విల్ బి ఆల్ సక్సెస్ఫుల్. ఇట్ విల్ బి బ్రైట్.
0: ఎందుకంటే ఇది దేహము డివైన్ ఇది.
1: బికాస్ ద బాడీ యాక్ట్స్ అకార్డింగ్ టు డివైన్ లా.
0: ఏదైనా వచ్చినప్పుడు నా హృదయానికే తెలుసును.
1: ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ద హార్ట్ నోస్ ప్రెటీ వెల్.
0: అంతేగాని నాకు తెలుసు అని చెప్పి చెప్పడానికి వీలు లేదు.
1: యు కెనాట్ సే దట్ ఐ నో.
0: హు ఆర్ యూ?
1: హు ఆర్ యూ?
0: కాంట్ సేట్.
1: యు కాంట్ సే హూ యూ ఆర్.
0: యు ఆర్ ఓన్లీ బాడీ.
1: యు ఆర్ ఓన్లీ ద బాడీ.
0: బాడీ అనేటువంటి బ్యాగ్ లో మైండ్, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి పదార్థాలు పెట్టుకున్నావు.
1: ఇన్ దిస్ బ్యాగ్ ఆఫ్ దిస్ బాడీ దర్ సో మెనీ థింగ్స్ దట్ యు కెప్ట్ ఇట్ దేర్ లైక్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ఈగో, ఆల్ ఆర్ కెప్ట్ ఇన్ దిస్ బ్యాగ్ ఆఫ్ ద బాడీ.
0: ఈ బ్యాడ్ క్వాలిటీస్ అంతా కూడాను ఈ యొక్క మైండ్ లోపలే ఉంటున్నాయి.
1: యూ హ్యావ్ ప్యాక్డ్ దిస్ బాడీ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్.
0: కనుక అవన్నీ కూడా భగవంతుడికి అర్పితం చేసినప్పుడు ఇవట్టి తిట్టి కాలి తిట్టి అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ దెమ్ టు గాడ్ యూ విల్ బి ఎంప్టీ, యూ విల్ బి వాయిడ్.
0: ఎంప్టీ బ్యాగ్.
1: ఇట్స్ జస్ట్ ఎన్ ఎంప్టీ బ్యాగ్.
0: ఎంప్టీ బ్యాగ్ ఏం చేస్తారు? ఎవరు ప్రారంభం లేనటువంటి యొక్క జీవితాన్ని అగ్నిలో వేసి కాల్చి వేస్తారు.
1: Empty bag, what would you do? Something like lifeless body which is useless.
0: Useless. Burn chestaru.
1: The useless empty body, lifeless body is burnt.
0: Kaluka, mottamota, nee unnatundi sarukanta kodanu daivaniki arpitam cheyi.
1: Therefore, what all the stuff inside must be offered to God.
0: Kama, krodha, loha, bhoga, hoda, vatsajyam, ivanni kodanu bad qualities.
1: The bad qualities such as anger, greed, lust, avarice, envy, pride must be offered to God.
0: Bada pettetuvi kaani aananda pettetuvi kaadu.
1: All these bad qualities make you suffer. They will never make you happy.
0: Anni teesivesesthe enta haayiga untavu nivu.
1: When once you empty them, you'll be very happy.
0: Very happy.
1: You'll be very happy.
0: Nilchedanta happy okkate.
1: And in fact you continue to be in happiness.
0: కనుక ఇవాటి ఆనందాన్ని అనుభవించాలనుకుంటే ఈలో ఉన్నటువంటి అంతా కూడా నువ్వు భగవంతునికి అర్పితం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ ద బ్లిస్ యూ షుడ్ ఆఫర్ ఆల్ దిస్ క్వాలిటీస్ టు గాడ్.
0: ఎన్నో కావాలని ఆశపడతాం.
1: యూ వాంట్ మెనీ థింగ్స్ యూ డిజైర్.
0: కానీ అన్ని మనకు లభిస్తాయా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఆల్ దట్ యూ వాంట్?
0: మీకు తెలుసు ప్రపంచంలో,
1: యూ నో ఇన్ దిస్ వరల్డ్ వాట్స్ హ్యాపనింగ్.
0: బుష్ అనేటువంటి వాడు, అమెరికా ప్రెసిడెంట్,
1: అమెరికా ప్రెసిడెంట్ బుష్
0: అన్ని విధాలు కూడా ఇరాన్, ఇరాక్ చాలా హింసించారు.
1: ఈ వెంట ఆన్ మేకింగ్ పీపుల్ ఫ్రమ్ ఇరాన్ అండ్ ఇరాక్ సఫర్.
0: వాళ్ళ ఆయిల్ అంతా తీసుకోవాలని,
1: హీ వాంట్స్ టు గ్రాబ్ దేర్ ఆయిల్.
0: వాళ్ళ పెట్రోల్ అంతా తీసుకోవాలని,
1: హీ వాంట్స్ టు టేక్ అవుట్ దేర్ పెట్రోల్.
0: అంత ప్రయత్నం చేశాడు.
1: హీ మేడ్ ఆల్ అటెంప్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కట్ అయినప్పటికీ ఏమైనా చిక్కిందా?
1: Could he get anything he wanted?
0: Hey, he did
1: nothing.
0: అతను హింస పెట్టడము ఎంత కష్టము.
1: It's so bad to hurt, to harm others.
0: ఈ వారి వల్ల ఆడవాళ్ళు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ఎంత బాధలు పడ్డారు.
1: Because of this war with Iraq, You know how many people suffered? The old people, children, elders, men and women. And not only that, they destroyed huge statues, idols.
0: Statues,
1: is it possible to make them once again? If anyone attempts to break their statues, would they keep quiet? It's a blunder to do that. It's a big mistake. It's a blunder he did.
0: Not only mistake, mischief.
1: It's not only mistake, it is also mischief. Like this, we should not harm or hurt anybody. If you want anything, you can directly ask for it. You should have direct contact.
0: అంతేగాని ఈ విధంగా లేనిపోయినవన్నీ దానికి డైరెక్ట్ కానటువంటివన్నీ తీసుకుంటే చాలా దుఃఖం ఏర్పడుతుంది.
1: We don't contact directly and wage war like this. You have to suffer. You'll be put to suffering.
0: అందుకోసమని చెప్పాను నేను అప్పుడు.
1: That's why what Bhagavan said then.
0: అంతకుడు హిట్టరు హబరేషాపై దండెత్తి వచ్చినని దర్శించవా.
1: Oh child, Swami composed a beautiful poem long, long ago. In a lullaby, the mother starts singing, "Oh child, why do you cry? Is it for the reason that Hitler has put Russians to suffering?" To protect the entire, you find there the Stalin in defense of them. Oh child, you don't need to cry for any reason.
0: I can take a present, kudi poradi, swatantramulaku pondagalaru edugoku.
1: All people will stand united and fight for independence. You don't need to cry anymore.
0: Andaru ekamaipothe tappu independence vastundi.
1: When all stand united, you'll certainly get your independence.
0: Kani independence kavalani andanni baadha pettakoddu.
1: Only to be independent, to gain independence, you should not harm anybody. Today, all of you have assembled. Have you received invitation from anybody?
0: No, no, no.
1: No invitation.
0: A prema okkati maatrame andariki rappinchindi.
1: It's only Bhagavan's love which brought all of you here to this place, Sanctum Sanctorum. All your love towards Bhagavan brought you here. It's only that love that unites and not the hatred.
0: Plus,
1: if we just go on adding plus, plus, plus, it will be only addition. Your love and Bhagavan's love together would be gigantic, so huge, unparalleled. Therefore have this love. With this love you can achieve anything accomplished.
0: It went to Rakshasana kuda manam sadhinchavachu.
1: You can even face demons even.
0: Kanuka.
1: Therefore,
0: Sita Lanka chelinappudu,
1: when Sita reached Lanka,
0: Hanumantudu vellaadu.
1: Hanuman has gone over there.
0: Chusi anta vatavaranamu.
1: Hanuman watched the whole environment.
0: Chusinappudiki Sita oka Ashoka vrucham kinda kurchoni tala unchukoni Ravanamani chestunnadi.
1: He noticed Sita sitting under a tree with a bent head, repeating the name of Rama.
0: Ramudi nannu rakshinchali.
1: That Rama should only come to my refuge.
0: Ee rakshasudu nannu rakshinchaledu.
1: The demon should not come to my rescue.
0: Vidi rakshasudu naa Raman daggara chilli gavuga untunnadu.
1: After all, these demons are nobody, nothing in front of my Rama.
0: Ramudu goppavadu.
1: Rama is mighty.
0: Thiru character man. Character man.
1: Rama is man of character.
0: A character in it is what you do.
1: With that character, Rama would be able to achieve anything.
0: కనుక ప్రతిదాని కూడాను మన యొక్క మనస్సు యొక్క దృఢశక్తి మనం పెట్టుకోవాలి.
1: Therefore, for everything we should understand the mental potentiality and the power.
0: అందువల్ల మా పిల్లలకు చెప్తుంటాను, end of the education is character.
1: That's why Bhagavan repeatedly tells our students that the end of education is character.
0: అది లేకపోతే ఎంత చదువు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: Without character, whatever you may learn, however much knowledge you may have, it is all useless.
0: Lawyers రాత్రి పగలు చదువుతూనే ఉంటారు.
1: Lawyers read day and night.
0: కానీ ఎంత చదివినప్పటికీ కళతో కోర్టులో పోయినప్పుడు అసత్యమే వచ్చేస్తుంది.
1: With all the reading day and night, when once they go to the court, they speak only lies.
0: కనుక చదవటం గొప్పతనం కాదు.
1: Nothing great in reading.
0: మనం హృదయంలో దాన్ని స్థాపించుకోవాలి.
1: We should see that all that is read is installed in our hearts.
0: ఆ కరెక్ట్ అయినటువంటి యొక్క క్యారెక్టర్ మన దగ్గర పెట్టుకున్నప్పుడు అన్నింటినీ మనం సాధిస్తాం.
1: With that character as the primordial principle, you can win everything.
0: అన్నింటినీ విజయం చేస్తాం.
1: You are bound to be successful in every way.
0: కనుక మీరు ముఖ్యంగా మీరు ఇంటికి పోయినప్పుడు మీ పిల్లలను మీరు అందరూ మంచి క్యారెక్టర్తో ఉంటుండి పవిత్రమైనటువంటి యొక్క కార్యం చేయించుకోండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు డెవలప్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ అండ్ సీ దట్ యువర్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ దిస్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ అండ్ లీడ్ ద లైఫ్.
0: త్యాగములకు పోరాది.
1: అండ్ యూ షుడ్ బి ప్రిపేర్ టు సాక్రిఫైస్.
0: ఎంత సంపాదించి పెట్టేసిన ఏమి ప్రయోజనం?
1: You earn a lot of money. What are you going to do with it?
0: Alexander.
1: Desham
0: painantha dandetti vachadu.
1: He conquered the whole world.
0: Kani Bharat desham painantha padinappudiki Sindhu nadi daggariki vachi cheradu.
1: When he wanted to invade Bharat, he came quite closer to the river Sindhu.
0: Akkada vachinappudiki heart attack vachindi.
1: There he sustained heart attack.
0: Appudu mantrini pilichadu.
1: And he summoned the minister.
0: Sainyanni pilichadu. Sainyamulu.
1: And he called his army.
0: Andanni pichi prem cheyali annaru.
1: He said, what is to be done now?
0: Em lesu sir, serious heart attack.
1: All of them said, is it
0: Alexander. Desham painantha dandetti vachadu.
1: He conquered the whole world.
0: Kani Bharat desham painantha padinappudiki

0: heart attack. Nothing can possibly be done now.
1: మన గ్రామాన్ని చేరేంత వరకు కూడా ఉంటామో ఉండమో.
0: We are not sure whether we return safely back home.
1: అయితే నేను ఇక్కడ మధ్యలో పోతే నా చేతులు అంత పైకి పెట్టి నన్ను చేతులు బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి మన గ్రామంలో.
0: Then Alexander said, let my body be taken in a procession with stretched hands on both sides, because I have come empty handed.
1: ఇంత సంపద ఉండి కూడాను అలెగ్జాండర్ ఎంప్టీ హ్యాండ్ తో వెళ్లిపోయాడు.
0: ద లాట్స్ ఆఫ్ వెల్త్ హీ రిటర్న్ అల్టిమేట్లీ ఎంప్టీ హ్యాండెడ్
1: అని చెప్పండి.
0: లెట్ ది హోల్ వరల్డ్ నో దిస్.
1: కాబట్టి ఆ చక్రవర్తియే ఆ విధంగా చెప్తూ వచ్చాడు.
0: దాట్ వాజ్ ద డిక్లరేషన్ ఆఫ్ ది ఎంపరర్ అలెగ్జాండర్.
1: చేతులతో మనం ఎంత సంపాదించినప్పటికీ ఎంత బ్యాంకుల్లో పెట్టినప్పటికీ మనకి ఏమీ రాదు.
0: యు మే హావ్ లాట్స్ ఆఫ్ మనీ. There you might have deposited in bank.
1: కనుక త్యాగం చేయండి.
0: Be prepared to sacrifice.
1: 10 మందికి బీదరకు సహాయం చేయండి.
0: Help the poor and the needy.
1: అప్పుడే మీకు త్యాగం వచ్చేస్తుంది.
0: Then only you'll be peaceful.
1: అదే నిజమైనటువంటి ఒక త్యాగము.
0: That is the true spirit.
1: ఆ విధమైనటువంటి ఒక కార్యాలు చేస్తూ మీరు జీవితాన్ని జరుపుతురండి.
0: Carry on your life with all spirit of sacrifice.
1: అట్టు చేస్తే మీరు ఎంతైనా ధన్యులు అయిపోతారు.
0: యువర్ లైఫ్స్ ఆర్ రిడీమ్డ్, దే విల్ బి లిబరేటెడ్ ఇఫ్ యు డూ సచ్ యాక్ట్స్ ఆఫ్ సాక్రిఫైస్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 22nd ఆఫ్ జులై 2008 ఆన్ ది కన్క్లూడింగ్ డే of the World Education Conference at Prashanti Nilayam.

0: మన సాయి రామచంద్రుడు వచ్చాడు, మన సాయి రామచంద్రుడు వచ్చాడు.
1: You have been listening to songs by Swami students.
2: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: మన దేశమందన్నా మాతృభావం కన్నా మానేమేది.
1: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
0: ఆ మధురభావమైన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: He is really lucky one if he is the recipient of mother's love.

0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్, ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సం అనగా చిదానందము, ఆత్మానందము.
1: సం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమనే గొప్ప నిధి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ద మైన్ ఆఫ్ వెల్త్.